0: ദിവ്യാത്മ സ്വരൂപനാണ്. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట. ధనుజుల దుష్టుతుల నెల్ల పొగడుకుతుండు వాడే చెవట. బ్రహ్మ విద్య నేర్చి ఇచ్చుట అధ్యాత్మను కనుగొనుట. రాజయోగమునకు బాట ఇది ఏ సాయి చెప్పు మాట.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. Humans who are living on the earth must first become good human beings. Those people who go on praising and appreciating the demonic acts of the demons and the devils, they are useless ones. The type of education that is imparted here is Brahma Vidya.
0: ప్రేమస్వరూపులారా, ప్రపంచంలో ప్రతి జీవికి జీవిత పరమార్థం అంటే ఏమిటో బోధపడదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ అర్త్ డస్ నాట్ నో వాట్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్.
0: చాలా మందికి బోధపడలేదనే బాధ కూడాను ఉండదు.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డు నాట్ హ్యావ్ ఈవెన్ ది feeling of pain that they have not been able to understand the purpose.
0: Nootiko kotiko okariki itti bhavam yerpadutundi.
1: One in a million or a billion is likely to get the feeling to understand the purpose of life.
0: Adi ye jeevita paramavadiki prathama sopanam.
1: That is the very first step which can take a person to the end of one's life's goal.
0: Kadupu ninda tindi, kanti nindra nidra, onti ninduku dustulu, inti ninduku pillalu. ఇవే పరమావధిగా భావిస్తున్నారు ఈనాటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే కన్సిడర్ ఎర్నింగ్ ఫర్ ఫుడ్, హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్, ఎ హౌస్ టు లివ్ ఇన్ అండ్ గుడ్ క్లోత్స్ టు వేర్. దీస్ ఆర్ ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కళకళలాడే కళత్రం, తడతలాడే వస్తువాహనాలు, ఇవే మానవ జీవితమని వారు ఉప్పొంగిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ గెటింగ్ ఎగ్జలరేటెడ్ అండ్ హ్యాపీ that the very purpose of life is to care for things which are the comforts of life and the luxuries of life.
0: Idi kontha varaku nijame.
1: To some extent this is true. In fact,
0: kadupu nindinanta maatramana manasu nindadu, jeevitham pandadu.
1: If one is able to fill one's stomach, one has not achieved the task of giving satisfaction to the mind and fulfilling the life's goal.
0: Tini oorukundeetvanti swabhavam kaadu maanavunidi.
1: Man's nature is not confined only to eating and satisfying himself.
0: Tini tirigali.
1: Once a person has filled his stomach, he has to
0: tirigi pani cheyali.
1: Once he starts moving, he has to work.
0: Endukosam ye vidhanga ekkada nenu ye vidhanga pani chestunnanu aneetundi vicharana salapali.
1: He has to inquire into what work he is doing, for what purpose he is doing the work.
0: Ee pannu endu manchini penchali, 10 mandiki panchali.
1: In whatever work he does, he has to develop goodness and greatness and distribute it among 10 other people.
0: Idi laukika jeevitamunaku idi paramavadhiga bhavistunnaru.
1: This is considered as the goal of the worldly life.
0: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi, hrudayanni muripinchunadi ee bahya prapanchamu.
1: The external world is one which can be seen by the eye, which can give a satisfaction to the mind and which can give a lot of joy.
0: Idi indriyamulu yokka marpu.
1: This is only a modification and change which comes about in the senses.
0: Ee indriyamulaku atheetamainatundi manasu.
1: Mind transcends the senses.
0: Manasu kante goppadi buddhi.
1: Intellect excels the mind.
0: Buddhini nadipinchunadi atma.
1: It is the atma which drives and directs the intellect.
0: కనుకనే ఈ ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఓన్లీ వెన్ వన్ రికగ్నైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వన్ వుడ్ జస్టిఫై అండ్ శాంక్టిఫై బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇంద్రియములు అన్నింటికంటేను వాగేంద్రియము చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ది పవర్ ఆఫ్ స్పీచ్ ఈస్ వెరీ,
0: ఇది చాలా శక్తివంతమైనటువంటిది.
1: దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్.
0: కనుక మొట్టమొదట ఈ వాగేంద్రియమును అరికట్టినప్పుడే కించుమించు సర్వేంద్రియమును కూడా మనము సాధించినటువంటి వారం అవుతాం.
2: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఓన్లీ వెన్ వన్ కంట్రోల్స్ వన్ టంగ్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది అదర్ సెన్సెస్.
0: ఈ వాగేంద్రియములకు తినటం త్రాగటం ప్రధాన లక్ష్యం.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది టంగ్ ఈస్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్.
0: దీనిని ఆహార వ్యాహారం అని కూడా బోధిస్తుంటారు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టేకింగ్ ఫుడ్ అండ్ డెవలపింగ్ సర్టన్ హ్యాబిట్స్.
0: ఈ వాగేంద్రియం యొక్క వ్యవస్థను కొంతవరకు మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ టంగ్.
0: సర్వ ఇంద్రియ యొక్క వ్యాపారం వాగేంద్రియంలో లీనమై ఉంటాయి.
2: ది బిజినెస్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ మర్జ్డ్ అండ్ సబ్మర్జ్డ్ ఇన్ టు ది టంగ్.
0: కనుకని వాక్కును మనస్సుతో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: యూ హ్యావ్ టు ఆల్వేస్ యూనిఫై ది వర్డ్ అటర్డ్ బై ద మైండ్.
0: మన వాక్కును సాధ్యమైనంత వరకు కూడాను అదుపులో పెట్టుకోవాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ యాజ్ ఫర్ అస్ పాసిబుల్ షుడ్ ఎక్సర్సైజ్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్ అండ్ ద వర్డ్.
0: అప్పుడే మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
2: దెన్ ది మైండ్ స్టార్ట్స్ వ్యాగింగ్.
0: ఈ మనసు మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు మనసుకు బుద్ధి చెప్పి తదుపరి ఈ మనసును బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: వెన్ మైండ్ స్టార్ట్స్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ థాట్స్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఇంటెలెక్ట్ టు గివ్ కరెక్ట్ అడ్వైస్ టు ద మైండ్ అండ్ కంట్రోల్ ఇట్.
0: బుద్ధిని ఆత్మతో కూర్చినప్పుడు ఈ వాగేంద్రియం అనేటువంటిది మనస్సునందు మనస్సు బుద్ధి యందు బుద్ధి ఆత్మ యందు లీనమై సర్వతత్వాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
2: వెన్ యూ లింక్ ద ఇంటెలెక్ట్ విత్ ఆత్మ ది టంగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ మైండ్ మైండ్ ఇన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ ఆత్మ డస్ దే బికమ్ వన్.
0: కానీ లోకమునందు సామాన్యమైన మానవులు బాహ్య జగత్తునకును అంతర్జగత్తుకును అవినాభావ సంబంధం ఉన్నదనేటువంటి ఒక సత్యాన్ని అర్థం చేసుకోలేరు.
2: బట్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ డు నాట్ అండర్స్టాండ్ ద ఇన్ఎక్స్ప్లికబుల్ అండ్ ఇన్హెరెంట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
0: నిరంతరము బాహ్య ప్రపంచమునందు భోగభాగ్యములను అనుభవించాలని ఆశిస్తూ ఉన్నారే కాని అంతర్ఇంద్రియములందు ఆత్మానందమును పొందుటకై మానవులు ప్రయత్నం సరిపెట్టడం లేదు.
2: మ్యాన్ ఈస్ కంటిన్యూస్లీ మేకింగ్ ఎఫర్ట్ టు ఎంజాయ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఎ టైమ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్.
0: మానవునికి బహిర్దృష్టియే అభివృద్ధి పరుచుకుంటున్నాడు కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా ప్రయత్నం సలపటం లేదు.
2: హీఈస్ స్పెండింగ్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ ఇన్ డెవలపింగ్ ఎన్ ఎక్స్టర్నల్ విజన్ బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఈవెన్ ఎ స్మాల్ ఎఫర్ట్ ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్.
0: నిజమే, ఇది వారి దోషం కాదు.
2: This is true. In fact, this may not be their own mistake.
0: పంచేంద్రియములందు కన్నులు చెవులు ముక్కు నోరు ఇత్యాది ప్రధానమైన ఇంద్రియములు యొక్క ద్వారములు బయట వైపునే తెరవబడినది కనుక ఇందులో బయట దృష్టి రావటంలో దోషం లేదు.
2: ది డోర్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ది ఐస్ ద ఇయర్స్ ద మౌత్ ద నోస్ దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: ఈ కొద్ది మంది మాత్రమే అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకుని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు.
2: ఇట్ ఈస్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ డెవలప్డ్ దేర్ ఇన్నర్ విజన్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ఇన్నర్ ఆత్మిక్ బ్లిస్.
0: అందాన్ని చూచి ఆనందించేది శరీరమా ఆత్మన?
2: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ది ఆత్మ విచ్ ఈస్ ఎంజాయింగ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫిజిక్?
0: ఆహారాన్ని చూసి ఆస్వాదించేది శరీరమా ఆత్మన?
2: Is it atma or the body which is enjoying the taste of the
0: parimalaniki paravasinchedi atmana sharirama?
2: Is it the atma or the body which is enjoying the sweetness of smell?
0: Ee yokka samyogamunaku uppungi poyetundi sharirama atmana?
2: Is it the atma or the body which is really enjoying?
0: Ee vidhamga manavudu parishodhana salpi parisheelam chesinappudu idi kevalam atma yokka tattvam vetani శరీరము జడమైనటువంటిది అనేటువంటి సత్యము చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ ఎ పర్సన్ మేక్స్ ఎన్క్వైరీ ఆన్ దీస్ లైన్స్ ఇన్ టు ద వర్కింగ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ వన్ వుడ్ బి ఏబుల్ టు కమ్ టు ద కన్క్లూజన్ దట్ ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఈస్ ఎంజాయింగ్ అండ్ నాట్ ద బాడీ.
0: మనస్సుకు బుద్ధికి ఇంద్రియములకు అతీతమై లోకాన్ని ఆలించి లాలించి పాలించేటువంటి తత్వము ఆత్మతత్వం అనేటువంటి సత్యం కూడాను వారికి అర్థమవుతుంది.
2: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ It is the atma which transcends the mind, the intellect and the sense organs, everything. It is that which gives the satisfaction and joy.
0: Moolamu antar jagatku adi atmane.
2: It is atma which is the basis of the external world అండ్ విచ్ ఇస్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్.
0: ఇట్టి మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం విస్మరించి క్షణభంగురమైనటువంటి యొక్క ఇంద్రియములకు లోబడి జగత్ వ్యవహారములకై మనం కాలమును వ్యర్థం చేసి జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాం.
2: బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ నాట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ సచ్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ అండ్ బేసిక్ ట్రూత్. వీఆర్ ఓన్లీ ఎంజాయింగ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ దస్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ అండ్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా లౌకిక విద్యలే.
2: ది ఎడ్యుకేషన్ అండ్ ది స్కిల్స్ ఆఫ్ టుడే ఆర్ ఆల్ ఓన్లీ ఎడ్యుకేషన్.
0: వేదము వేదాంగము,
2: వేద ఆర్ వేదాంగ,
0: సంగీత సాహిత్యము,
2: వెదర్ ఇట్ ఇస్ మ్యూజిక్ ఆర్ లిటరేచర్,
0: పదార్థ విజ్ఞాన శాస్త్రము,
2: ఇట్ ఈస్ ఆల్ ద సైన్సెస్,
0: రసాయన విజ్ఞాన శాస్త్రము,
2: కెమిస్ట్రీ,
0: వృక్ష శాస్త్రము,
2: ఫిజిక్స్,
0: ఇవన్నీ కూడా కేవలము లౌకిక విద్యలే.
2: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఓన్లీ వరల్డ్లీ లెర్నింగ్.
0: అపర విద్యలు ఎందు మాత్రమే మన యొక్క జీవితాన్ని అర్పితం చేస్తున్నాం.
2: వీఆర్ డెడికేటింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఎడ్యుకేషన్.
0: ఆత్మ విద్య ఒక్కటి మాత్రమే పరా విద్య.
2: ది ఓన్లీ వన్ ఎడ్యుకేషన్ విచ్ రిలేట్స్ టు ఆత్మ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ పరా విద్య.
0: ఈ అపర విద్యలన్నీ కూడా కేవలం జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
2: All these apara vidyas or educations relating to the external world are meant for eking out
0: jeevanavadi yokka tattvam emiti.
2: What is the purpose and goal of human life?
0: Intilo vantala vandarante ee vantala yokka lakshyam emiti? Bhujinchetvanti vyakti undinappude ee vantala vandinanduku saarthakam.
2: If something is cooked, a tasty food is cooked at home, what is the purpose of it? The purpose is only to feed people.
0: ఈ లౌకిక విద్యలన్నీ కూడాను అలౌకికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించడానికి నిమిత్తమై ఏర్పడినటువంటి సత్యాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవాలి.
2: We have to recognize the truth that all these external sciences and worldly education is meant only to realize the ఆత్మ విద్య, the knowledge relating to ఆత్మ
0: విద్యే లేకుండా ఈ అన్ని విద్యలన్నీ కూడాను కేవలము నిరర్థకములు.
2: Without knowledge of Atma, all the other types of knowledge and learning are a sheer mere waste.
0: Kanukane prati manavudu kudanu, what is the purpose of life? Mana yokka jeevitham yokka parama lakshyam emiti aneetvanti yokka prashnalu chala chanamulu kudanu vesukuntu undali.
2: Therefore every human being every moment should put a question to himself as to what is the purpose of life.
0: Tinatam, tragatam, nidrinchatam, maraninchatam, inte na jeevitham yokka gamyam.
2: Is it only eating, drinking, sleeping and dying?
0: పశుపక్షులని కూడా ఈ నాలుగు అవస్థలను అనుభవిస్తూనే ఉన్నవి.
2: Whether it is the animals, birds or every other living being is experiencing all these four
0: states. జన్మదుల్లభం అనేటువంటి యొక్క పదం నందున్నటువంటి విశిష్టత ఏమిటి?
2: If that is so, what is the speciality of the statement in which it says that human life is a very rare to get?
0: మానవుని యందు వాక్కు చాలా ప్రధానమైనటువంటిది.
2: Among all the powers, the power of talk, the power of speech,
0: ఇది తేజోమయమైనటువంటిది.
2: It is extremely powerful and resplendent.
0: మనసు అన్నమయమైనటువంటిది.
2: Mind is full of food.
0: ఇంకా ప్రాణము రసమయమైనటువంటిది.
2: Prana is dependent on manifestation of rasa.
0: తేజోమయమైనటువంటి యొక్క వాక్కు, అన్నమయమైనటువంటి దేహమును, రసమయమైనటువంటి ప్రాణంతో కూర్చటమే దీని యొక్క పరమావధి.
2: The purpose of life is to bring the physical body, the walk, and then the mind and the prana.
0: Atma anaga kevalamu vaaku manasu pranamu moodinti yokka sammilitamainatundi swaroopame.
2: Atma really means a combination and the essence of the walk, the mind and the pranas, the vital air.
0: ఈ బృహత్తరమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని విధములైనటువంటి పరిశోధనలు చేయాలి.
2: If you want to understand the inner significance of Atma Tattva, you have to make efforts and experiments in certain directions.
0: దీనికి మూడు అవస్థలు.
2: There are three stages.
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలు అని.
2: It is the waking, sleep and dream states.
0: జాగ్రత్త అనగా ఏమిటి?
2: What do you understand by waking state?
0: మనము మేలుకొని దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు చూడటం, వినటం, అనుభవించటం, మాట్లాడటం ఇలాంటి పంచేంద్రియంతో కూడినటువంటి ఒక తత్వమే ఈ బాహ్య జగత్తు.
2: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై వేకింగ్ స్టేట్? వేకింగ్ స్టేట్ ఈస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ త్రూ ఆల్ అవర్ సెన్స్ ఆర్గన్స్ అండ్ మైండ్.
0: విశ్వతత్వం యొక్క సూక్ష్మ స్వరూపం కనుకనే దీనికి విశ్వుడు అని కూడా మరొక పేరు.
2: as the external world has got another name of Vishuddhu, as it is
0: ee Vishuddhu anetundi yavadu 24 tattvato koodi untuntadu.
2: This Vishuddhu consists of 24 cosmic principles.
0: Five
2: karmendriyas and five gnanendriyas.
0: Five pranamulu, 15.
2: Five vital airs, this means 15.
0: Five bhutamulu, 20.
2: Five elements, this will be 20.
0: Manasu, buddhi, chittamu, ahankaramu. ఇది అనేక విధమైనటువంటి కుడుతూ ఉన్నటువంటి అంతఃకరణములు.
2: మనస్ బుద్ధి ఇంటలెక్ట్ చిత్త హార్ట్
0: అన్నింటితో కూడినటువంటిదే బాహ్య జగత్తు.
2: ది ఎక్స్టర్నల్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 24 ప్రిన్సిపల్స్.
0: దీనినే విశ్వుడు అన్నారు.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఇది జాగ్రత్త అవస్థ యొక్క స్వరూపము.
2: దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ది జాగ్రత్ స్టేజ్.
0: రెండవది స్వప్నావస్థ.
2: ది సెకండ్ వన్ ఈస్ డ్రీమ్ స్టేట్.
0: ఇది కేవలము కొన్ని ఇంద్రియములతో మాత్రమే కూడి ఉంటుంది, కానీ బాహ్యమైనటువంటి యొక్క కర్మేంద్రియములు ఏమాత్రము దీనికి పనికిరావు.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ది మైండ్ ఇస్ అసోసియేటెడ్ ఓన్లీ విత్ ఫైవ్ సెన్సెస్, ది ఇన్నర్ బట్ నాట్ ద ఫైవ్.
0: తనకు తాను సర్వమును సంకల్పించుకొని సృష్టించి చేస్తుంది.
2: మైండ్ క్రియేట్స్ ఫర్ ఇట్సెల్ఫ్ ద వరల్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటితోనే కూడి ఉంటుంటారు.
2: ది డ్రీమ్ స్టేట్ ఇస్ అసోసియేటెడ్ విత్ మైండ్, ఇంటలెక్ట్, చిత్త అండ్ ఈగో సెన్స్.
0: ఇలాంటి పరిస్థితిలో ఇది తేజోమయమైనటువంటి ఒక స్వరూపాన్ని ధరిస్తుంది.
2: ఇన్ దట్ పర్టికులర్ సెన్స్ అండ్ స్టేట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ టోటల్ రెస్ట్లెస్నెస్.
0: స్వప్నావస్థను తైజస్సుడు అని పేరు పెట్టారు.
2: దేర్ ఫోర్ ఇన్ డ్రీమ్ స్టేట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ గివన్ ద నేమ్ ఆఫ్ తైజస.
0: ఇంకా కారణావస్థ ఉంటుండాలి, అదే సుషుప్తి. సు అనగా మంచి, షుప్తి అనగా నిద్ర. మంచి గాఢ నిద్ర అని సుషుప్తికి అర్థం.
2: ద థర్డ్ వన్ ఈస్ సుషుప్తి, దట్ మీన్స్ డీప్ స్లీప్.
0: ఈ యొక్క గాఢ నిద్ర ఎందు మాత్రము కేవలం ప్రజ్ఞ మాత్రమే కలిగి ఉంటుంది.
2: ఇన్ ద డీప్ స్లీప్ దేర్ ఇస్ ఓన్లీ ప్రజ్ఞ అవేర్నెస్.
0: కనుకనే ఈ సుషుప్తికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు.
2: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ సుషుప్తి హెస్ బీన్ గివన్ ది నేమ్ ఆఫ్ విష్ణుడు,
0: తైజసుడు, ప్రజ్ఞుడు. ఈ మూడు కూడా ఆత్మ యొక్క భిన్న పేర్లు మాత్రమే.
2: విష్ణుడు, తైజసుడు అండ్ ప్రజ్ఞుడు ఆర్ త్రీ నేమ్స్ రిప్రజెంటింగ్ త్రీ స్టేట్స్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే జాగ్రత్త అవస్థ ఎందు ఆత్మ విశ్వ స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ విశ్వ.
0: స్వప్నావస్థ ఎందు తేజోమయ స్వరూపాన్ని ధరించి ఉండాలి ఆత్మ.
2: ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ స్ప్లెండర్ ఇన్ డ్రీమ్ స్టేట్.
0: గాఢ నిద్ర ఎందు సుషుప్తి ఎందు అక్కడ ప్రజ్ఞా స్వరూపాన్ని ధరించి ఉంది.
2: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ.
0: కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని దీనికి పేరు పెడుతూ వచ్చారు.
2: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది అటరెన్స్ ప్రజ్ఞానం బ్రహ్మ హ్యాస్ ఎమినేట్.
0: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై ప్రజ్ఞానం?
0: ఈనాడు జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము అనేక విధమైనటువంటి జ్ఞానమును మనము తెలుసుకుంటున్నాము.
2: టుడే వీఆర్ ఫెమిలియర్ విత్ జ్ఞాన, విజ్ఞాన అండ్ సుజ్ఞాన.
0: జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, అజ్ఞానము, తలంపు, సంకల్పము, తెలివితేటలు ఇవన్నీ కూడా ఆత్మ యొక్క భిన్న పేర్లు, భిన్న భిన్నమైనటువంటి పేరు.
2: వెదర్ ఇట్ ఈస్ జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, అజ్ఞాన, ఇగ్నోరెన్స్, థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివెన్ టు ఆత్మ.
0: మనం కన్నుతో చూస్తున్నాము జగత్తును అని భావిస్తున్నాము.
2: వి ఇమాజిన్ దట్ వీఆర్ సీయింగ్ ది వరల్డ్.
0: ఎక్కడు జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము అనేక విధమైనటువంటి జ్ఞానమును మనము తెలుసుకుంటున్నాము.
2: టుడే వీఆర్ ఫెమిలియర్ విత్

0: భావిస్తున్నాము.
1: వీ ఇమాజిన్ దట్ వీఆర్ సీయింగ్ ది వరల్డ్ ఎక్స్టర్నల్ వరల్డ్ త్రూ అవర్ ఐస్.
0: కన్ను ద్వారా అంతఃకరణ వృత్తితో కూడి ఏ జ్ఞానమైతే రంగులను చూస్తున్నదో అది ఏ ప్రజ్ఞానము.
1: ప్రజ్ఞాన ఈజ్ దట్ విచ్ త్రూ అంతఃకరణ అండ్ త్రూ ఐస్ ఈజ్ ఏబుల్ టు సీ ద డిఫరెంట్ కలర్స్ విచ్ మేనిఫెస్ట్ ది వరల్డ్.
0: స్తోత్రములతో ఏ యొక్క జ్ఞానమైతే అంతఃకరణ వృత్తి వల్ల అనేక సుశబ్దములు దుశ్శబ్దములను వినగలుగుతున్నదో అది ఏ ప్రజ్ఞానము.
1: ఇట్ ఈజ్ అగైన్ ప్రజ్ఞాన విచ్ హెస్ బీన్ ఏబుల్ టు హియర్ డిఫరెంట్ సౌండ్స్ స్వీట్ అండ్ బిట్టర్ విత్ ది హెల్ప్ ఆఫ్ అంతఃకరణ త్రూ ద ఇయర్స్.
0: జ్ఞానేంద్రియం ద్వారా అనఘ్రాణేంద్రియం ద్వారా అంతఃకరణ వృత్తితో ఏ విధమైనటువంటి సుగంధము దుర్గంధములను అనుభవించుచున్నదో అది ఏ ప్రజ్ఞానము.
1: అగైన్ ఇట్ ఈస్ ది ప్రజ్ఞాన విచ్ హెస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్ త్రూ అంతఃకరణ అండ్ త్రూ ద నోస్.
0: ద్వారా అంతఃకరణ వృద్ధితో ఏ యొక్క జ్ఞానము అనేక రకములైనటువంటి రుచులను తెలుసుకొనుచున్నదో అది ఏ ప్రజ్ఞానము.
1: అగైన్ ఇట్ ఈస్ ది సేమ్ ప్రజ్ఞాన విచ్ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ టేస్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ అంతఃకరణ త్రూ టంగ్.
0: దృష్టికి, శ్రవణమునకు, వాక్కుకు, ఈ యొక్క వాసనకు అన్నింటికీ అంతఃకరణ అనేటువంటి యొక్క తత్వం ఉన్నందు ఈ యొక్క ప్రజ్ఞానము అంతర్భూతమై ఉంటున్నది.
1: ప్రజ్ఞాన యాజ్ ది సబ్స్ట్రాటం ఫర్ ది అంతఃకరణ విచ్ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెదర్ ఇట్ ఈస్
0: కేవలం బల్బులు వంటివి.
1: ఐస్ మే బి కంపేర్డ్ టు సంథింగ్ లైక్ బల్బ్స్.
0: బల్బు ఉండినంత మాత్రమున మనం వెలుతురును అందుకోగలుగుతున్నామా?
1: కెన్ వీ గెట్ లైట్ బై మియర్లీ హ్యావింగ్ బల్బ్?
0: ఈ బల్బును ప్రకాశింపజేసేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఇల్యూమినేట్స్ దీస్ బల్బ్స్?
0: అదే కరెంట్.
1: ఇట్ ఈస్ కరెంట్.
0: అదే శక్తి.
1: దట్ ఈస్ పవర్.
0: అదే విద్యుత్తు.
1: దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది కాబట్టి కన్నులు కేవలం బల్బులు వంటివే కాని దీని స్వతః సిద్ధమైనటువంటి శక్తులు కాని స్వప్రకాశమైనటువంటి శక్తులు కాని ఈ బల్బులకు లేవు.
1: These external eyes are merely like bulbs. They do not have the capacity of vision by themselves.
0: దీనికి ఆధారం కరెంటు.
1: The basis for this is current.
0: అదే విధంగానే చెవులు ఒక లౌడ్ స్పీకర్స్.
1: Similarly, the ears, they are like
0: ఈ స్పీకర్ ఉండినంత మాత్రమున మనం శబ్దం వినగలుగుతున్నామా?
1: If you merely have the speakers, would you be able to get the
0: sound? అంతర్ సంబంధమైనటువంటి ఒక కరెంటు దీనికి ఉంటుండాలి.
1: Only when కరెంట్ ఈస్ వర్కింగ్ త్రూ దిస్,
0: ఈ కరెంట్ లేకపోతే ఆ యొక్క స్పీకర్స్ లో మనం శబ్దాన్ని వినలేము.
1: ఇఫ్ దెర్ ఈస్ నో కరెంట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీ సౌండ్ త్రూ ద స్పీకర్స్.
0: ఇంకా మనకు నోరు ఉంటుండాలి, నాలుక ఉంటుండాలి.
1: దెన్ యూ టేక్ టంగ్ ఫర్ ఎగ్జాంపుల్.
0: అదే మైక్.
1: టంగ్ ఈస్ లైక్ మైక్.
0: అది ఆ మైక్ లో కరెంటే లేకపోతే నా శబ్దాన్ని ఆ యొక్క స్పీకర్స్ లో నీవేమాత్రం వినలేవు.
1: ఇఫ్ దెర్ ఈస్ నో కరెంట్ ఇన్ ద మైక్ సౌండ్స్ అటెండ్ బై స్వామి వుడ్ నాట్ బి ఏబుల్ టు బి.
0: అదే విధమైన ఈ పంచేంద్రియములన్నీ కూడాను కేవలం జడమైనటువంటివి మాత్రమే.
1: ఇన్ ది సేమ్ వే ఆల్ ది ఫైవ్ ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఇనర్ట్ బై దెమ్సెల్వ్స్.
0: ఈ జడమైనటువంటి యొక్క ఇంద్రియములను చైతన్యమయంగా మార్చేటువంటిది ఆ ప్రజ్ఞానం.
1: ఇట్ ఈస్ ది ప్రజ్ఞాన విచ్ యాక్టివేట్స్ అండ్ ఫిల్స్ లైఫ్ ఇన్ టు దిస్ ఇనర్ట్ సెన్స్ ఆర్గన్స్.
0: ప్రపంచమంతా కూడాను ఒక పదార్థముల యొక్క సమ్మిళితము.
1: ఎంటైర్ వరల్డ్ is conglomeration of different types of objects.
0: ee anninti endunu maaranatvantidi marpu chendanatvantidi tikalam endu undinatvantidi okati maatram unnadi.
1: There is only one entity which exists through in all the three times.
0: Adi ye atmatattvam. Adi ye prajnanam. Adi ye brahma.
1: That is prajnana and that is atman, that is brahma.
0: Kanukane atti nityamainatvanti satyamainatvanti nirantaramu undagalinatvanti okka shakti dwarane క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థములంతా పనిచేయగలుగుతున్నాయి.
1: ఆల్ దీస్ ఎక్స్టర్నల్ వర్ల్డ్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్ దే హావ్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద పర్మనెంట్ ఎంటిటీ ది అన్చేంజింగ్ ఎంటిటీ ద పవర్ఫుల్ ఎంటిటీ.
0: పరమాత్మకు పేరు అస్థి భాతి ప్రియము అని.
1: అస్థి భాతి ప్రియం ఆర్ అనగా నేమ్స్ ఆర్ పరమాత్మ
0: చిత్తు ఆనందం.
1: The same asti bhati priyam may be compared to sat, chit and ananda.
0: Sat anaga being, nirantaramu undetvantadi.
1: Sat refers to being which is a permanent entity.
0: Chit anaga sarvatvani sarvagnatvani kudanu nirupinchetvantadi.
1: Chit represents the power of omniscience.
0: Nirantaramu anandamuga undetvantadi ee yokka atma.

0: మాత్రము. ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్.
1: ఈ మూడు కూడాను మారనటువంటివి.
0: దీస్ త్రీ థింగ్స్ డు నాట్ అండర్గో ఎనీ చేంజ్.
1: ఇలాంటి మారనటువంటి యొక్క తత్వముకు రూపము నామము మనం చేస్తున్నాం.
0: దీస్ త్రీ ఆస్పెక్ట్స్ విచ్ డు నాట్ అండర్గో ఎనీ చేంజ్ ఆర్ బీయింగ్ యాడెడ్ టు.
1: ఈ రూపనామము నిరంతరం కూడా మార్పు చెందినటువంటివి.
0: నేమ్ అండ్ ఫామ్ కంటిన్యూస్లీ అండర్గో చేంజ్.
1: అస్థి భాతి ప్రియము అనగా సత్తు చిత్తు ఆనందములకు రూపము నామము చేస్తే పంచకములు అయిపోతున్నాయి.
0: ఇఫ్ యు యాడ్ ఫామ్ అండ్ నేమ్ ఫర్ అస్థి భాతి అండ్ ప్రియం దెన్ దే బికమ్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: ఈ పంచకమునే ప్రపంచము అని పేరు పెడుతూ వచ్చారు.
0: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రపంచం.
1: అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అన్నారు.
0: దట్ మీన్స్ మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్.
1: కనుక నిరంతరము ఉండేటువంటి యొక్క తత్వము సర్వ పదార్థములు ఎందుకు కూడా ఉంటున్నది.
0: దట్ ప్రిన్సిపల్ అండ్ దట్ తత్వ విచ్ ఈస్ పర్మనెంట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: నీకు తెలియకపోవచ్చును, నీవు చూడలేకపోవచ్చును.
0: యూ మైట్ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్, యూ మే నాట్ బి ఏబుల్ టు సీ ఇట్.
1: నువ్వు చూడకపోయినప్పటికీ అందులో ఆ యొక్క బీయింగ్ అనగా శాశ్వత తత్వం అనేటువంటి ఒకటి ఉన్నది.
0: Whether you are able to see or not, the permanent principle is existing in every
1: mind. Indriyamulu annintiki kudanu velaku bhagamulo oka chaitanyam anetundi pani cheyistu untundadi.
0: Behind all our sense organs there is a particular principle which is directing and prompting.
1: Aa prajnana tattame lekundina manavudu jadamayudu.
0: Without that principle of prajnana, man would be an inert being.
1: Kanukane మానవత్వం అనేటువంటిది దైవత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ దాట్ వెన్ యూ థింక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హీస్ అసోసియేటెడ్ విత్
1: ఒక్కొక్క అవస్థ అనుభూతిని మరొక అవస్థ ఎందు మనం అనుభవించలేము.
0: వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ ఇన్ వన్ స్టేట్ లైక్ వేకింగ్ స్టేట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: స్వప్నావస్థ ఎందు ఏదో ఒక మరణాన్ని చూసి దుఃఖిస్తున్నావు.
0: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ డ్రీమ్ sometimes we be crying
1: kaani swapnamlo maraninchina varini vari nimittamai jagratalo manam edustunnama.
0: For a death which has taken place in your dream after you are awakened would you start crying?
1: Ani swapnavasthaku maatrame sambandham kaani jagrata avasthaku adi mithyam.
0: Experience in the dream state is true only in dream, it is not true in a
1: vani jagrata avastha yendu maraninchinatunte varini nidra avastha yendu manam dukkhistunnama.
0: On the other hand, suppose there is a death which has taken place in waking state, would you start crying in your dream state?
1: అది అవస్థకు మాత్రమే సత్యం కాని ఈ యొక్క నిద్ర అవస్థకంతా ఇది మిథ్యము.
0: The truth of the waking state experience is true only for the waking state, not for the dream.
1: కనుకని జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఉండినటువంటి ఒక తత్వమే ఆత్మ తత్వము.
0: It is the principle of atma which is existing in the waking state, dream state.
1: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏ మాత్రం కూడాను లొంగినటువంటిది కాదు.
0: This principle of atma is not subject to
1: ఈ అతీతమైనటువంటి తత్వం ఆత్మ తత్వము.
0: This is a transcendental principle.
1: ఇది ఆత్మ తత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
0: Man's primary responsibility is to recognize this principle of atma.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనహాని. దేహమనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయమని, ఈ దేవాలయం కూడాను శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది కాదు, ఇది ఎప్పుడు కదిలేటువంటి దేవాలయము.
0: The human body is a moving temple for God.
1: ఈ దేహం ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ దేవుడు ఉన్నాడు.
0: Wherever this body moves, there
1: నీవు మార్కెట్కి వెళ్ళు, బస్సులో కూర్చో, సినిమాకు పో, ఇంకే విధమైన ఆఫీసుకు పో, ఎక్కడ ఈ దేహాన్ని నువ్వు తీసుకుని పోతున్నావో ఆ దేహంలో దేవుడు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి నిన్ను కాపాడుతూ వస్తున్నాడు.
0: Wherever you take your physical body, God is inside, be it market, be it a bus stand, be it a cinema theater, wherever you go, this accompanies you and takes care of you.
1: ఈ జడమైనటువంటి దేహంలో కదిలించేటువంటిది ఏమిటి?
0: What is it that moves this inert body?
1: అందులో ఉన్నటువంటి ప్రజ్ఞానమే అదే ఆత్మతత్వము, అదే దీనిని కదిలింపచేస్తున్నది, చలింపచేస్తున్నది, చంచలింపజేస్తున్నది.
0: It is the principle of prajnana and the principle of atma which is in this inside body which makes this body move and function.
1: దానిని చైతన్యం అని కూడాను పేరు పెడుతూ వచ్చారు.
0: Another name for this is చైతన్యం.
1: ఒక చోట ఇనుప ముక్కలు పెట్టి ఇటువైపు మ్యాగ్నెట్ తిప్పినట్టే ఆ ఇనుప ముక్కలు ఇటు పరిగెత్తాయి, అటువైపును తిప్పినట్టే అటువైపు పరిగెత్తాయి. కానీ ఇనుప ముక్కలు పరిగెత్తడానికి కాళ్ళు లేవే.
0: If you keep a few iron filings and move a magnet, they start moving according to the movement of magnet.
1: కనుక ఈ జగత్తంతా కూడాను ఇంద్రియములన్నీ కూడాను కేవలం ఇనుప ముక్కల వంటి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇన్క్లూడింగ్ ది సెన్స్ ఆర్గన్స్ మే బి కంపేర్డ్ టు ది ఐరన్ ఫైలింగ్స్.
1: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహంబు.
0: ది హ్యూమన్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ వాల్యుయబుల్
1: నగలు పెట్టినట్టు.
0: జస్ట్ యాజ్ ద జ్యువెలరీ ఇస్ కెప్ట్ ఇన్ ఐరన్ సేఫ్,
1: దేహమందు ఆత్మ దేవుడు ఉండెను సుమా.
0: దేర్ ఈస్ ది ప్రెషియస్ గాడ్ హూ ఇస్ లివింగ్ ఇన్ సైడ్ దిస్ హ్యూమన్ బాడీ.
1: సత్యమైన బాట సాయి మాట.
0: దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ సాయి. పాత
1: విలువలేని ఇనిపి పెట్టే లోపల చాలా విలువ కలిగినటువంటి ఒక నగలన్నీ భద్రం చేస్తున్నా.
0: ఇన్ ఎన్ ఐరన్ బాక్స్ విచ్ మే నాట్ బి సో వాల్యుబుల్ వెరీ ప్రెషియస్ జ్యువెల్స్ అండ్ వాల్యుబుల్ జ్యువెల్స్ ఆర్ కెప్ట్ ఫర్ సేఫ్టీ.
1: విలువ లేదు కానీ లోపల ఉన్నటువంటి వస్తువులకు చాలా విలువగా ఉంటున్నాడు.
0: ది కంటైనర్ మే నాట్ హ్యావ్ మచ్ వాల్యూ.
1: విలువ లేదు కానీ ఈ దేహమందు ఉండేటువంటి యొక్క చైతన్యం మహావిలువైనటువంటిది.
0: ది ఫిజికల్ బాడీ మైట్ నాట్ బి హ్యావింగ్ మచ్ వాల్యూ బట్ ఇన్
1: ఆత్మతత్వాన్ని ప్రజ్ఞాన తత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
0: వీఆర్ గివింగ్ అప్ సచ్ ప్రెషియస్ ఆత్మతత్వ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: విలువలేనటువంటి ఈ పెట్టె కోసమే ప్రాకులాడుతున్నాము.
0: వీఆర్ ఓన్లీ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద వాల్యూలెస్ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాక్స్.
1: సర్వ నగలు కూడా అలంకరించుకోవటం కోసం దేహం అత్యవసరమే.
0: ఫర్ డెకోరేటింగ్ అవర్ సెల్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూవెల్స్.
1: దేహమే లేకపోతే
0: ఫిజికల్ బాడీ ఏం చేయగలం? ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది ఫిజికల్ బాడీ హౌ కెన్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది జ్యువెలరీ విచ్ యు ఆర్ హ్యావింగ్?
1: ఎవరో తల తెంపుకుని పోతుంటే తల పోతే పోయింది, నగలు పోయినాయే, కమ్మలు పోయినాయే అని ఏడ్చారట.
0: ఇట్ అపియర్ దర్ వాస్ వన్ హూ బిగాన్ క్రైయింగ్ when her head was cut that well let my head go but my jewelry is going.
1: Manamu atma tattvam anetundi dani vismarinchi kevalam jadavainatundi oka deha tattvanni visvasinchi dani nimittam em kalamunu karmamunu kayamunu kodanu ankitam chestunnam.
0: In the same way we are giving a go by for such precious principle of atma and concentrating in attending to the things relating to the physical body.
1: Tanamu telusukokunda undinanta kalam kodanu manavuniki dukham tappadu.
0: As long as man does not know who he really is, he cannot spare himself from grief.
1: ఏ బంధన మనం ఈ యొక్క మాయలో తెంపుతున్నది?
0: What is bondage and what is it that binds us?
1: మనకు బంధన అనగా ఇల్లు వాకిలి బంధన కాదు.
0: The house and such other external things
1: can be a bondage.
0: Wife and children cannot be a bondage.
1: ఆస్తి బంధన కాదు.
0: The properties and wealth
1: ఇవన్నీ తీయించాలంటే ప్రయత్నిస్తే తప్పక తీయించవచ్చును.
0: If you want to give up all these things, you can easily give them up.
1: కానీ త్యజించడానికి ఒకటి ఉంటుండాలి.
0: There is one which has to be given up really.
1: అదే రాగద్వేషములు.
0: Those two are
1: ఈ రాగద్వేషములు అనేటువంటిది మనకు కప్పబడినంత కాలం కూడాను తన తత్వాన్ని తన స్వరూపాన్ని తాను గుర్తించుకోలేడు.
0: The raga and dvesha, attachment and hatred, these are the things which will have to be given up. So long as you are attached to
1: తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండా ఉండినంత వరకు కూడాను మానవుడికి బంధన తప్పదు.
0: As long as man is not aware of his own real entity, real nature, he cannot be free from bondage and then grief also.
1: ఈ బాధలే దుఃఖము.
0: This grief and these pains, these are the cause of
1: కనుక ఈ దుఃఖాన్ని మనం పంపాలి, ఆనందాన్ని స్వాగతం చేయాలి.
0: If you want to give up all the sorrow and enjoy the bliss,
1: కనుక ఈనాడు మనము గావించవలసినటువంటిది కేవలము లౌకిక విద్యలతో మాత్రమే మన జీవితాన్ని అంత్యంగా నిల్చుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఎండ్ అప్ అవర్ లైఫ్ ఓన్లీ విత్ దిస్ ఎక్స్టర్నల్ ఎడ్యుకేషన్ అండ్ ది వరల్డ్లీ స్కిల్స్.
1: ఎన్ని చదువులు చదివియు మనకు ఈ విధమైనటువంటి ఆత్మతత్వమే గుర్తించుకోలేకపోయినప్పుడు ఈ చదువులన్నీ కూడాను కేవలం వ్యర్థమైన చదువులే.
0: వాట్ ఎవర్ లెర్నింగ్ యు మే అక్వైర్ if only you are not aware of the atmic principle, all the other things will become a sheer waste.
1: Enni chadugulu chadiviyu emi phalamu tannosata vrasa tappinchi evari taramu chedda kalamu tana talati cherineni endabarunu buddhulu bandabaru annadu.
0: What is the use of studying any number of scriptures and acquiring skills if nothing can change the fate written on his forehead? If only when bad time comes, no one can save you. You will have to make an effort.
1: మంచి ప్రాప్తిని తెప్పించుకోవాలి.
0: You have to make an effort to save yourself from bad times and get good prapti.
1: ఇది మనం చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం.
0: This is the primary duty which you will have to discharge.
1: జీవితం చాలా విలువైనటువంటిది.
0: లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
1: జీవించదగినటువంటిది.
0: ఇట్ ఈస్ మెంట్ ఫర్ లివింగ్.
1: ఇలాంటి విలువైనటువంటి జీవించదగినటువంటి పవిత్రమైనటువంటి ఈ జన్మను మనము నిరంతరం గావించుకోవడానికి ప్రయత్నించేయాలి.
0: We should not make any effort to waste such a precious life which is meant for
1: లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడాను జత చేర్చాలి.
0: We have to join the worldly knowledge and skills along with the ఆత్మిక knowledge.
1: ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
0: Then only you can get the bliss of ఆత్మ.
1: కేవలం లౌకిక విద్యలు, లౌకిక సంపాదన, లౌకిక ధనమే ఇవి మనం మాత్రమే లక్ష్యం అందించుకున్నా, ఇవి ఏమాత్రము మనం వెంట వచ్చేటువంటివి కాదు.
0: So long as you concentrate only on the worldly skills, the wealth in the external world, they are not going to
1: ventarani vastulu manavi kaavu,
0: they are not going to come with you.
1: Mana vastulu aithe mana venta enduku raavu?
0: If anything is your own, it will certainly come with you.
1: Putte samayalo inta batta aina teeskon raadu.
0: When you are born, you are not brought with you even a piece of
1: cloth. Putte samayalo inta address aina ichi podu.
0: When one is leaving the world, one is not letting behind
1: the manavar ekkadaru meer mana vastulu ettavutayi ivi.
0: That being so, how can you call these things as our own?
1: Manadi kaanatvanti dani nimittame manam praakulaadutunnam, manadainatvanti yokka vishayame manam marchipothunnam.
0: We are making efforts to acquire things which are really not our own, and we are giving up the things which are really our own.
1: Kanuka mana tattvam aatma tattvame.
0: Our real principle is the principle of aatma.
1: కేవలం శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే ప్రధానమైనటువంటిది కాదు.
0: బుకిష్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ది ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్.
1: ఈనాటి బుక్ నాలెడ్జ్, టుడే టుమారో నాలెడ్జ్, డే ఆఫ్టర్ టుమారో ఎలర్జీ.
0: టుడేస్ బుక్ నాలెడ్జ్ ఈజ్ బుక్ నాలెడ్జ్ ఓన్లీ ఫర్ టుడే అండ్ టుమారో.
1: కేవలం పుస్తకాన్ని మస్తకాన్ని ఏకం చేసుకోవటం ప్రధానమైన లక్ష్యం కాదు.
0: ద ప్రైమరీ డ్యూటీ ఈజ్ నాట్ టు ఫిల్ ది హెడ్ ఓన్లీ విత్ బుక్ నాలెడ్జ్.
1: మస్తకంలో ఉండేటువంటి పవిత్రమైన భావమును ప్రాక్టికల్ లో మనం పెట్టాలి.
0: Sacred thoughts which emanate in your mind will have to be put into practice.
1: Anduvalle education means not only knowledge but it must be an act. Manamu prayatnapurvakanga mana yokka sadhanalo dimpali.
0: Education is not confined to merely acquiring knowledge, you have to practice it in daily life.
1: Mana knowledge emti?
0: What is this knowledge?
1: ఈనాడంతా కూడాను ఓ గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి, గొప్ప క్లెవర్, చాలా మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడు అని మనం విర్రవీగుతున్నాం.
0: టుడే జస్ట్ బికాజ్ వీ హావ్ గాట్ సమ్ నాలెడ్జ్ వీ జస్ట్
1: మన తెలివితేటలు అంటే నాలెడ్జ్ అంటే ఏమని అర్థం చేసుకున్నారు మీరు?
0: వాట్ డు యు అండర్స్టాండ్ బై ది క్లెవర్నెస్ అండ్ ది నాలెడ్జ్?
1: ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక పోయమ్ను మనం చదివి 2 నిమిషాల్లో దాన్ని బైహార్ట్ చేసుకుంటే, కంఠస్థం చేసుకున్నంత మాత్రం ఓహో మంచి తెలివితేటలు అనుకుంటున్నాం. ఇది నిజమైన తెలివితేటలు కాదు.
0: By merely looking into a poem in a book and memorizing is considered by you as something very great. And
1: ఈ పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని చేర్చుకొని మస్తకంలో పంచుకొని మస్తకం నుంచి కూడాను ఒక వాక్ ద్వారా మనం బయలుదేరుచున్నాం.
0: You are looking into a book and filling your head with what you have just seen in the book, and then you are thinking that you have got knowledge.
1: కాదు కాదు, చదివినటువంటి దానిలో ఉండేటువంటి అంతరాత్మాన్ని, అంతర్భావాన్ని మనం గ్రహించి తద్వారా మన యొక్క జీవితం లోపల దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాట్ ఎవర్ వీ స్టడీ అండ్ ప్రాక్టీస్ సచ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: మనం భుజించామంటే ఆ భుజించినటువంటి అన్నం లోపల చేరి చక్కగా జీర్ణించి ఆ జీర్ణించబడినటువంటి సారము సర్వాంగానికి సప్లై చేయడం చేతనే మన యొక్క దేహం పుష్టిగా సంతుష్టిగా పెరుగుతూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ బాడీ ఈస్ గ్రోయింగ్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఫుడ్ విచ్ యూ హ్యావ్ టేకన్ గెట్స్ డైజెస్టెడ్ అండ్ స్ప్రెడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూస్ఫుల్ బ్లడ్.
1: అట్టు కాకుండా మనం భుజించినటువంటి వమనంలో మనం వెనుకకు పంపిస్తే ఇంక దీనికి శక్తి ఏ విధంగా లభిస్తుంది?
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఫుడ్ ఇస్ నాట్ డైజెస్టెడ్, ఇట్ ఇస్ ఓన్లీ వామిటెడ్, హౌ కెన్ ఇట్ గివ్ స్ట్రెంగ్త్ టు ది ఫిజికల్ బాడీ?
1: కనుక మనం ఎవరో చేసినటువంటి విషయాలంతా కూడాను దాన్ని మనం జ్ఞాపకంగా తీసుకుని దాన్నే మనం భుజించి దాన్నే మనం జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది కేవలము ఒక విధిపడినటువంటి అల్ప విద్యల యొక్క లక్షణాలు.
0: బై మియర్లీ లుకింగ్ ఇన్ టు ద బుక్స్ రిటర్న్ బై సమ్వన్ ఎల్స్, మెమరైజింగ్ ఇట్ అండ్ థింకింగ్ దాట్ వీ హ్యావ్ మాస్టర్డ్ ది నాలెడ్జ్, ఇట్ ఈస్ ఓన్లీ
1: దానిని తిరిగి భుజించేటువంటిది కుక్క కాని మనిషి కాదు.
0: ఇట్ ఈస్ ది డాగ్ విచ్ టేక్స్ ది వామిట్ ఆఫ్ అనదర్ పర్సన్. ఏ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ టేక్ ది వాట్ ఎవర్ ఈస్ వామిటెడ్ బై అనదర్ పర్సన్.
1: కనుక మనలో హృదయం నుంచి వచ్చినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనం తిరిగి మనము ఆచరణలో పెట్టి సమాజంలో అందించడానికి ప్రయత్నించాలి.
0: We must make efforts to practice sacred thoughts which come in our mind.
1: ఏదో కొన్ని పుస్తకంలో ఉన్నటువంటి విషయాలంతా మాత్రము మనము బైహార్ట్ చేసుకుని అనగా కంఠస్థం చేసుకుని దానినే మనం సర్వ విధంగా మనము విద్యగా భావించుకోరాదు.
0: By merely memorizing certain things given in the book should not be considered as a great education.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఒక 99 భాగములు ఇలాంటి పనే చేస్తున్నారు.
0: Among the students today 99% of them consider
1: టెక్స్ట్ బుక్స్ తీసుకుంటున్నారు. ఆ టెక్స్ట్ బుక్స్ లో ఉండేటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: When examinations come, you should take the textbooks and try to understand the real meaning of what you study.
1: మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
0: First thing that you have to do is understand it.
1: అర్థం చేసుకున్నటువంటి దాన్ని విచారణలో చేయ కొంతవరకు దాన్ని అనుభవంతో తెప్పించుకోవాలి.
0: After you understand, you have to think about it, reflect upon that and translate it into
1: అప్పుడే దాన్ని అనుభూతి లోపల మన ఇష్టం వచ్చిన రీతిగా దానిని మార్చుకోవచ్చు.
0: Once you have digested it and made it your own, you will be able to use it in any way you like.
1: విషయాన్ని అర్థం చేసుకోకుండా పోయినప్పుడు కేవలం చదివినటువంటి ఒక శ్లోకము, చదివినటువంటి ఒక పదము, చదివినటువంటి ఒక సెంటెన్స్ దాన్నే మనం కంఠస్థం చేసుకునేది, దాన్ని ఎగ్జామినేషన్ లో రాసేది.
0: If you on the other hand memorize things without understanding and if you write in the examination, it is no use.
1: ఈనాడు చాలా మంది పిల్లలంతా కూడాను టెక్స్ట్ బుక్ అంతా కూడా కంఠస్థం చేస్తున్నారు.
0: Today most of the students memorize the textbooks prescribed.
1: టెక్స్ట్ బుక్ కంఠస్థం చేస్తే ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూస్ మెమరైజింగ్ ది టెక్స్ట్ బుక్స్.
1: విషయాన్ని అందులో ఉండేటువంటి అంతర్భావాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్, ద ఫుల్ ఇంపార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ స్టడీ.
1: కనుక ఇది సరైనటువంటి యొక్క చదువు.
0: దాట్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్
1: విద్యార్థికి మొట్టమొదటి విద్యను అర్థం చేసుకోవాలి.
0: Every student in the first instance should understand whatever he studies.
1: ee naadu vidyarthi vidyarthi ani peru pettukoni vidyarthi ga maaripothunnadu.
0: Today student has got only a name of vidyarthi, seeker of education, but he is only seeking of the same subject.
1: Vidyarthi kalamanandu vishayamulu ye maatram kodadu man tallo cherchakoodadu.
0: During this days of studentship you should not fill your head with all sorts of
1: only ee prabhavamunu vishalamainatundi bhavam cheta ఒక విధమైనటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒక తీర్పును మనం తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ స్టడీ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ది బ్రాడ్ పర్స్పెక్టివ్ అండ్ ట్రై టు గెట్ ది కరెక్ట్ బెనిఫిట్.
1: కనుక విద్య అనగా ఏమిటి? కేవలం గ్రంథములు చదవటము, చదివిన దాన్ని మన క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ గా చేయటము, తద్వారా ఏదో ఒకటి ఓ గ్రేడో ఏ గ్రేడో ఏదో ఒక గ్రేడ్ తీసుకోవటము, తిరిగి మరి తిరిగి ఇంకొకరికి ఏదో మనం చెప్పడానికి ప్రయత్నం చేయటము, ఈ విధమైనటువంటి యొక్క గురు శిష్యుల పరంపరంగా పోయేటువంటి విద్య ఇది ఆచరణ విద్య కానేరదు.
0: వాట్ డు యు మీన్ బై ఎడ్యుకేషన్? ఈజ్ ఇట్ లర్నింగ్ ఫ్రమ్ ద బుక్స్, మెమొరైజింగ్ ఇట్, రిపీటింగ్ ఇట్ ఫర్ ది స్టూడెంట్స్ అగైన్, getting O grade or giving O grade? This kind of education, this kind of student teacher relationship is
1: idi kevalam oka jeevitam jeevanopadhi nimittamai yerparchukunnatundi oka vruttulu.
0: This is meant for eking out one's livelihood.
1: Mana yokka vidya jeevitaniki upayogapadali.
0: But our education should be such that it must be useful for
1: mana samajamlo dinni panchali.
0: We should spread and distribute it in the society.
1: ప్రవహించేటువంటి నదులకంత ఆనకట్టలు కట్టి నీరు నిలువ చేస్తున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది
1: నిలువ చేసినటువంటి నీరును కాలువల ద్వారా ప్రవహింపజేసుకుని పంటలు పండించాలి.
0: వాట్ ఎవర్ వాటర్ ఇస్ స్టోర్డ్ దస్ విల్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కల్టివేషన్ అండ్ గ్రో క్రాప్స్.
1: అట్టు కాకుండా కేవలం లైబ్రరీ రూమ్ లోపల బీరువుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కళ్ళతో నింపుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఫిల్లింగ్ అవర్ హెడ్స్ with the knowledge which is available in the books in the library?
1: Kanuka ee beeravullo unnatundi gnanaanni talalto nimpukoni talalto mara chetullo dimpi chetul dwara samajaniki panchali.
0: Whatever you have learned through the books in the library, you will have to understand and you will have to allow such knowledge to flow through your hands.
1: Kevalam aneka mandi kanta kodalu nenu goppa vidyavantunni, nenu goppa vivekavantunni, nenu chaala telivitetulu kalavanni ani veravigutunnadu. Idi kevalam verritala.
0: Quite a few people think very high of themselves. They think that they are highly educated, very clever and great intellectuals.
1: Prati vaadu kuda right to fight chestunnadu. Naaku idi sahajamainatundi, nenu deenni pondali, naa yokka hakku idi ani bhavistunnadu.
0: Every person is telling that it is his right. He has to acquire this particular thing, he has to fight.
1: Kaani right to fight chestunnaru, kaani where is responsibility? దీని యొక్క బాధ్యత ఎక్కడ?
0: పీపుల్ ఆర్ మియర్లీ ఫైటింగ్ ఫర్ దర్ రైట్స్. అలాంగ్ విత్ ద రైట్స్ దేర్ విల్ బి రెస్పాన్సిబిలిటీస్.
1: కనుక రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవి రెండు కూడా లెఫ్ట్ అండ్ రైట్ గా పోవాలి.
0: Rights and responsibilities will have to go together.
1: In order, responsibility unte right ledu, right unte responsibility ledu.
0: Today the position is that if there is responsibility for one person, he does not have right. If there is right for one person, he does not have
1: right. Right and responsibility ni rendittini manamu negative positive madri cherchukovali.
0: Right and responsibility must be treated and used like
1: nijamuga mana responsibility manu sakramanga manu chestu untunte right automatic ga manaku labhistundi.
0: If we discharge our responsibilities properly, we automatically get power over
1: mana kartavyanni chakaga nirvartinchukunda manaku right kavalani cheppin chesthe idi ye natiki labhinchadeku.
0: If we concentrate only on getting the rights without discharging our duties, we will never get those rights.
1: Do your duty sincerely. Nee yokka kartavyanni chakaga nirvartinchu.
0: Do your duty sincerely. That is very important.
1: Adi nee yokka right ku sari ainatundi yokka
0: that alone forms the basis for acquiring for you the rights which you are fighting for.
1: ముఖ్యంగా మనము ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యలతో పాటు ఆత్మ విద్య కూడా అత్యవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: స్టూడెంట్స్, ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ టుడే ఇస్ దట్ అలాంగ్ విత్ ది ఓన్లీ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ఆత్మ ఇస్ ఇంపార్టెంట్.
1: మన ప్రాచీన కాలం నుండి కూడాను నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను మన సంస్కృతిని కాలానుగుణ్యంగా దానిని భద్రం చేసుకుని దాన్ని కాపాడుకునేటువంటిది నిజమైనటువంటి విద్యగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ అండ్ ట్రీట్ దట్ యాజ్ ఎడ్యుకేషన్ విచ్ హెల్ప్స్ అస్ టు ప్రిజర్వ్ అవర్ ట్రెడిషన్స్, ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ ట్రెడిషన్స్ అండ్ ఏజ్ ఓల్డ్
1: సాంప్రదాయములను సంస్కృతిని మనం పోషించుకోవాలి.
0: We have to develop faster and protect
1: mana samskruti ante emto sampradayam ante emto kuda ee naadu vidyarthulaku emi artham kaadu.
0: Today students really do not know what our culture is, what our traditions are.
1: Manavatvaniki moktam darinchi cheppesetundi mana samskruti.
0: Our culture is that which gives joint resplendent for humanity.
1: Samajamlo unnatundi aikamatyanni abhirudhi gaavinchukunnatundi mana samskruti.
0: Our culture is that which develops and fosters unity in the society.
1: Anekatvamuloni ekatvanni nirupimpajesetundi mana samskruti.
0: Our culture is that which helps us to experience
1: binna binnamaga cheedipoyinatundi yokka bhavamulanu ekatvam gaavinchi samashti topala sanghanni abhirudhi gaavinchatame mana samskruti.
0: Our culture mainly aims at bringing about unity in diversity and bringing about understanding
1: of unity. Inadu nirmoolamaipoyindi.
0: But such feelings and such
1: unity ekkada ledu akkada enmity prarambham aipothundi.
0: Where there is no unity, there is enmity.
1: Kanuka aa enmity vallane anta mukkala mukkalaga desamu chinna vinnam aipothundali.
0: On account of that enmity, the entire country is getting divided and into pieces.
1: Kanukane bharat desham okkati.
0: Our country bharat is only one.
1: Mata okkati.
0: Mother
1: satyam okkati.
0: There is only one word. Truth is one. And heart is one.
1: హృదయములు రెండు లేవు.
0: There are no two hearts.
1: చాలా మంది హృదయం అనగా కేవలం హార్ట్ గుండెగా భావిస్తున్నారు.
0: Whenever the word హృదయం, heart is described, they think that
1: హృదయం అనగా గుండె కాదు.
0: Heart doesn't refer to this physical heart alone.
1: True, daya. దయతో కూడినటువంటి ఇదే హృదయం. ఆ దయనే ప్రేమ. ఆ ప్రేమనే హృదయం.
0: హృదయం ఆర్ హార్ట్ రెఫర్స్ టు the heart which is full of compassion and love. Only that
1: is hrudayam vishalam gaavinchukovani cheptam lopala hrudayam vishalam ayipoyindante ee artificial anaga oka bhautikamainatundi yokka heart vishalam ayipoyindante heart enlarge ayipoyindi adi oka roganga maaripothundi.
0: When a thing like this is mentioned that you will have to broaden your heart, it doesn't mean that you'll have to physically
1: kaluka hrudayam anaga prema ee premanu vishalam gaavinchukovali.
0: Whenever it is the word heart is referred to, it means
1: nenu navaru aneetundi sankuchitamainatundi margam nundi manamu manavaru aneetundi oka gamyanni manam cherali.
0: Love should be expanded. We'll have to travel from I and mine to ours.
1: Ide nijamainatundi hrudaya vishalam.
0: That is the hrudaya vishalame
1: lekunnatundi manavu sankuchitamaina jeevithamunu gadupitadu.
0: A person who has got a broad heart,
1: ilanti jeevitham aneetundi jeevachheyamga maaripothundi, living death.
0: A person who is narrow minded and selfish, he is suffering a living death.
1: Kanuka prema tattvanni penchukovali.
0: Develop the principle of love in you.
1: Dayato manam andarini chudali.
0: లుక్ అపాన్ ఎవ్రీ వన్
1: ఒక్క
0: జాతి
1: ఒక్క దేశము ఒక్క మానవత్వంగా మనం విశ్వసించాలి.
0: వి షుడ్ బిలీవ్ వన్ కంట్రీ వన్ కాస్ట్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: మానవులందరూ ఒక సోదర భావం అనేటువంటి ఒక తత్వం కూడాను అది పూర్ణత్వం కానేరదు.
0: ఏ స్టేట్మెంట్ లైక్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్
1: బ్రదర్స్ బ్రదర్స్ లోపల కూడాను అనేక కలహాలు కలిగి సుప్రీంకోర్టు వరకు పోయినటువంటి వారు ఉన్నారు.
0: There is a chance of having misunderstanding between brothers and going right up to Supreme Court to settle their misunderstanding.
1: కనుక బ్రదర్స్ లోపల కూడాను కొన్ని భిన్న భేదములు కలగవచ్చును.
0: There could be misunderstanding between brothers.
1: కానీ మనము ఈనాడు అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఏకాత్మ భావన.
0: Today what we have to develop and foster is the feeling of
1: అందరి యందు అన్ని జీవుల యందు అన్ని ప్రాణుల యందు ఉన్నది ఆత్మ ఒక్కటే అనేటువంటి ఏకాత్మ భావన తీసుకున్నప్పుడు ఎవరిని ఏమి నీవు బాధ పెట్టినా అది నిన్ను నీవు బాధ పెట్టుకున్న వాడు అవుతావు. ఎవరిని నీవు ఆనంద పెట్టినా నిన్ను నీవు ఆనందపరుచుకున్నటువంటి వాడు అవుతావు. కనుకనే ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా అన్ని నీకు నీవు చేసుకున్నటువంటి వాడవే. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. అదే నిజమైనటువంటి యొక్క వే ఆఫ్ లైఫ్, అదే ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: టుడే వాట్ వీ హావ్ టు డెవలప్ ఈజ్ ద ఫీలింగ్ that in every living being, not merely every human being, there is only one atma. And when you are aware of that particular thing, whatever is done to any other person, you will feel you are doing it to yourself because there is only one atma.
1: కనుకనే దైవత్వం అనేటువంటి ఒక ఆకారంతో మనం కనిపిస్తున్నదని మనం భావించరాదు. నిరాకార తత్వమే నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం తన యొక్క గుణములన్నీ కూడాను అర్థం కానిటువంటి పేరుతో ఉంటున్నది, సర్వత్రా ఉంటుండాలి. అలాంటి అర్థం కానటువంటి తత్వాన్ని మనం నిరూపించడానికి వీలు కాదు. కనుకనే సత్యమే దైవం.
0: ద ఇన్విజిబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ విల్ హావ్ టు బి కరెక్ట్లీ అండర్స్టూడ్. ది అట్రిబ్యూట్స్ అండ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ విల్ హావ్ టు బి కరెక్ట్లీ అండర్స్టూడ్. డివినిటీ నీడ్ నాట్ నెసెసర్లీ హ్యావ్ ఓన్లీ ఎ ఫార్మ్. ఇది ఫార్మ్లెస్ డివినిటీ విల్ హావ్ టు బి అండర్స్టూడ్. ఇట్ విల్ హావ్ క్వాలిటీస్. All those qualities, when we understand, then it boils down to the fact that truth is divinity.
1: Search of truth is search of God.
0: Search of truth is search of God.
1: Truth is God.
0: Because truth is God.
1: God is because truth is God.
0: There is God, God is because
1: కనుక మనం సత్యాన్వేషణ అని మనం చెప్తున్నాము. ఈ సత్యాన్వేషణే దైవాన్వేషణ.
0: Search for truth itself is search for God.
1: ఈ సత్యము మారినటువంటిది.
0: ట్రూత్ డజంట్ అండర్ గో ఎనీ చేంజ్.
1: కనుక అట్టి సత్య మార్గాన్ని మనం అవలంబించాలి.
0: వీ హావ్ టు ఫాలో
1: సత్యవాదును మనం పోషించాలి.
0: వీ హావ్ టు ఫాస్టర్
1: సత్య జీవితాన్ని గడపాలి.
0: వీ హావ్ టు లివ్
1: సత్య దేశంగా మనం మార్చాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది
1: అదే ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం.
0: దిస్ ఇస్ ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్స్ టుడే.
1: కనుక కేవలం విద్యతో పాటు విజ్ఞానము, విజ్ఞానంతో పాటు సుజ్ఞానము, సుజ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానంతో పాటు బ్రహ్మతత్వాన్ని కూడా గుర్తించి వర్తించి ఆనందాన్ని అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: అలాంగ్ విత్ విద్య ఎడ్యుకేషన్ డెవలప్ విజ్ఞాన అండ్ అలాంగ్ విత్ విజ్ఞాన సుజ్ఞాన అండ్ ప్రజ్ఞాన ఆత్మజ్ఞాన అండ్ బ్రహ్మజ్ఞాన.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
3: Dear listener, Sairam and greetings from Prashanti Nilayam. Welcome to our program Outside Inside Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in March 2023.

Yeah, yeah.

0: Without Satya, truth, Dharma, righteousness, Ahimsa, non-violence, and Shanti, peace, mastery of all skills, of all educational methodology would become futile. Without Satya, Dharma, Ahimsa, and Shanti again, indulging in charitable acts and philanthropy and in giving away, the sanctity of these exercises would be zero. Without Satya, Dharma, Ahimsa, and Shanti, to hold any number of official positions, the value of such an exercise again would be rendered useless. Without Satya, Dharma, Ahimsa, and Shanti, the result of performing any number of good deeds is once again a big zero. In order that this ancient tradition, this ancient dharma, the Sanatana dharma, and the uppermost qualities of a human personality have to live, this mansion has to stand erect securely on these four chief attributes of Satya, Dharma, Ahimsa, and Shanti. And flowing deep within these four virtues and good qualities is the life-giving essence called love. What else can I communicate other than this, O members, pious and noble members of this august assembly?
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: ప్రపంచమున ప్రభవించినటువంటి ప్రాణులన్నీ పంచభూతములే.
0: All that you see in the form of various life forms in the world around us are these five elements.
1: మానవ దేహం కూడాను ఇందులో చేరినటువంటిది.
0: And coming into this category is the life, the human body.
1: Aiti anya pranula dehamulu kante anya pranule dehamulaku lenatuvanti oka visishtata ee manava dehamulaku labhinchinadi.
0: But quite unlike what is given to other physical forms, there is something unique about this human body.
1: Adi edana anni pranula yokka దేహముల యొక్క వెన్నెముక అడ్డుగా ఉంటుంది.
0: What is this distinctive feature, you might ask? In all other life forms, the spinal column is horizontal.
1: కానీ మానవ దేహము అట్లు కాక మానవ దేహమునకు ఉండినటువంటి వెన్నెముక నిడివిగా ఉంటుంది.
0: As against this, the spinal column of a human body is vertical and erect.
1: ఇది నరజాతికి పురహరుడు ప్రత్యేకంగా ప్రసాదించినటువంటి వరం.
0: This is a boon given to mankind at large, the human race.
1: కానీ మానవునికి ఈ వెన్నెముక నిడివిగా ఉండటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి?
0: What then now is the use of this vertical spinal column?
1: ప్రపంచములో దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై అనేక సాధనలు ఏర్పడినవి.
0: In this world, in order that you may come face to face with divinity, there are any number of ways laid down.
1: ఇందులో ప్రధానమైనటువంటి సాధన ఉపయోగం ఉపకరణం యోగం.
0: The primary sadhana amongst these sadhanas is yoga.
1: Yogamu cheta sthulamuga undinatvanti mano marutamulu sukshma roopamunu dharinchi idi ekam avutu unnadi.
0: As a result of performing yoga, that which is gross, the mind, becomes a subtle entity.
1: ఈ ఏకమగుట చేత అనాది కాలము నుంచి మానవ దేహమనేటువంటి పుట్టలో నిద్రించుచున్నటువంటి కుండలిని శక్తి మేల్కొని ఊర్ధముఖి అయి సహస్రార పద్మమునకు ప్రయాణము సలుపుచున్నది.
0: As a result of performing this yoga, that kundalini shakti, which is latent in a being, starts its upward journey.
1: మానవునకు ఒక దేహము యొక్క ఘనత మాత్రమే కాకుండా నిత్యానిత్య విషయ పరిశీలన గావించేటువంటి బుద్ధి ఘనతను కూడాను భగవత్ వరప్రసాదంగా అందుకున్నాడు.
0: In addition to receiving this boon in the form of a vertical spinal column, a human being is also given the feature of discriminating between good and bad, of that which is right and wrong.
1: దేహమే లేకుండినా బుద్ధి యొక్క ఉపయోగం ఏమాత్రమూ ఉండదు.
0: And that which performs this function is buddhi or intellect. But without the body, the intellect has no
1: work. బుద్ధియే లేకుండినా దేహము నిరుపయోగము.
0: Again, without the intellect, the body is rendered useless.
1: ఇక్కడ బుద్ధి దేహము రెండు అన్యోన్య అవినాభావ సంబంధం.
0: Here, the body and the intellect are inseparably linked with one another.
1: అన్యోన్య ఆశ్రయము.
0: They are mutually dependent.
1: ఇలాంటి మనోబుద్ధుల యొక్క ఘనతలు మాత్రమే కాకుండా దీనికి శీలము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి యొక్క రూపము ఏర్పడుతూ వచ్చింది.
0: Now, in addition to these two distinctive entities, one is also given, one is also endowed with character.
1: సర్వస్య గాత్రస్య చిర ప్రధాన అని ఉపనిషత్తు. ఈ బుద్ధి దేహము పచ్చికి రెండు పక్షముల వంటివి.
0: Now this buddhi, intellect and the body, for a wing, for a bird, they are like the two wings.
1: బుద్ధి దేహము అనే పక్షములు ఉండినంత మాత్రమున ఈ యొక్క జీవితము అనేటువంటి పచ్చి ఉన్నత స్థాయిని ఎగురలేదు.
0: But just because it is endowed with these two, it cannot possibly rise up, the bird.
1: దీనికి శిరస్సు అనేటువంటి శీలం కూడాను అత్యవసరం.
0: Because a third component is necessary, the head, in the form of this character.
1: కనుక బుద్ధి ప్రభలు దేహ పుష్టి శీలం యొక్క విశిష్టత ఈ మూడింటి యొక్క ఏకత్వం వలనే కొంతవరకు మానవుడు దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: సో హియర్ వి హావ్ వన్ నీడ్స్ ఆల్ దీస్ త్రీ, ద బాడీ, ద ఇంటెలెక్ట్ అండ్ ద క్యారెక్టర్, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ ట్రూ డివైన్ నేచర్.
1: లోకములోని మానవులందరూ మానవుడు అనేటువంటి పదమునకు అర్థమే తెలుసుకొనకుండినా మానవత్వాన్ని గుర్తించుకోలేడు.
0: నౌ ఇన్ దిస్ వరల్డ్ అగైన్, unless a person understands the meaning of this word manava, he cannot possibly understand the inner significance of his own existence.
1: Kanuka tatti manavudu kudanu tanayokka padamu ayinatundi manavudu aneetundi padamunaku chakkani arthanni gurtinchadam atyavasaram.
0: So it is necessary at this present juncture to know the inner meaning and significance of this word manava, which connotes a person.
1: మానవ జన్మమెత్తి మానవుడనే పదమునకు అర్థమే తెలుసుకొనకుండినా ఇతర మృగమునకు మానవునకు ఉండిన భేదమేమి?
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ యు నో నాట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ దట్ క్యారెక్టరైజెస్ యువర్ ఎగ్జిస్టెన్స్. వాట్ దెన్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్?
1: మృగములు ఎండమావులను చూచి జలమని భ్రమించి వాటిని పొందే నిమిత్తమై పరువులొచ్చి జలము లభించక దాహము తీరక నిరాశ నిస్పృహతో తమ జీవితాన్ని కోల్పోవచ్చున్నవి.
0: An animal sights a mirage, mistakes it for a pool of water, runs in its anxiety to secure some life-giving water. It reaches the spot only to know it is after all a mirage, there is no water. In thereby it loses its own life through a process of despair, dejection and despondency.
1: అదే విధముగానే మానవుడు నిత్యా జగత్తునందున్నటువంటి సుఖ సంతోషములు సత్యములని భావించి వాటి నిమిత్తమై అనేక ప్రయత్నములు చేసి నీరాశతో నిస్పృహతో మానవత్వం అనే కర్తవ్యాన్ని గుర్తించుకొనక కాయమును వీడుచున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ రన్స్ ఆఫ్టర్ దీస్ టెంపరల్ ఎంటిటీస్ అరౌండ్ హిమ్ ట్రైంగ్ టు సీక్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ బట్ హీ సూన్ లెట్ టు ఎ సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ డిస్పాండెన్సీ.
1: స్వప్నదృశ్యములు మేలుకున్న తర్వాతనే ఇది అసత్యములని గుర్తించడానికి వీలవుతున్నది.
0: ఆల్ దట్ యు సీ ఇన్ ఎ డ్రీమ్ ద మూమెంట్ యు వేక్ అప్ యు విల్ రియలైజ్ ఆర్ నో లాంగర్ దేర్.
1: అదే విధముగానే ఈ మిథ్యా జగత్తునందున్నటువంటి సుఖ సంతోషములన్నీ కూడాను మానవత్వం అనేటువంటి వెలుతురు నుంచి చూచినప్పుడే ఇవి అసత్యములని తెలుసుకున్నటకు అవకాశం ఏర్పడుతున్నది.
0: In the same manner, all that is in the world around you is an illusion, but you do not know this. Only when you start looking at it from a different angle, from a different perception, that of the divine, would you realize that this is all illusory.
1: Aithe manavunaku ee manavatvanni gurtinchukunda chesetundi aggu emiti.
0: But then what is it that prevents man from looking at his own self in it in the proper perspective?
1: Samanyamuga prati manavunaku కామ క్రోధ లోప మోహ మనోచ్చల్యమైనటువంటి ఈ అర్షద్వర్గములైనటువంటి దొంగలు దీనిని అడ్డగించుచున్నవి.
0: ఇన్ ద నార్మల్ కోర్స్ మ్యాన్ ఇస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్ బై దీస్ సిక్స్ ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ మద అండ్ మాత్సర్య.
1: ఇంతే కాకుండా అష్ట మదములు కూడాను దీనిని ఆవరించి మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని గుర్తించకుండా చేయుచున్నవి.
0: నాట్ ఓన్లీ దిస్ దే ఆర్ అదర్ థింగ్స్ విచ్ యాక్ట్ యాజ్ ఎ స్క్రీన్ బిట్వీన్ మ్యాన్ అండ్ హిస్ డివైన్ నేచర్ ది హ్యూమన్ క్వాలిటీస్ వన్స్ ఓన్ వీక్నెసెస్.
1: ఈ అష్టమధములు ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్? ఎయిట్ ఆఫ్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: మొదటిది కులమదం.
0: ఫస్ట్ వన్ ఇస్ కాస్ట్.
1: రెండవది బలమదం.
0: The second source of pride for him, for man, is his strength.
1: మూడవది విద్యామదం.
0: A third source of pride is vidya, or his knowledge, or education.
1: నాలుగవది యవ్వనమదం.
0: The fourth under this category is one's own youth.
1: ఐదవది ధనమదం.
0: The fifth is dhana, or one's wealth.
1: ఆరవది సౌందర్యమదం.
0: The sixth is one's sense of beauty.
1: ఏడవది రాజ్యమదం.
0: The seventh one is one's sense of possession, kingdom.
1: ఎనిమిదవది తపమదం.
0: Eighth one is this pride arising out of one's sense of doing tapas or penance.
1: ఈ ఎనిమిది మదములు కూడాను మానవుని యొక్క మనసును ఆవరించి మానవత్వం అనేటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించుకొనకుండా చేయుచున్నది.
0: These eight sources of one's pride literally prevent man from coming to grips with his own true existence.
1: Aithe ee madamulu enta kaalam?
0: But how long would these eight qualities exist?
1: Ee madamulu anni kudanu chana banguramule.
0: They are all temporary.
1: Minchu minchinattuga chanamulo kalipinchi chanamulo mayamavuchunnavi.
0: Like you have a lightning streaking across the skies, these come to the fore for a split second only to disappear next.
1: ఈ మదములు శాశ్వతమైనటువంటివి కాదు. ఇది కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
0: These eight qualities are like the passing clouds, now here, gone next moment.
1: కనుకనే శంకరులు

0: The same has been conveyed by Shankaracharya in the form of a sloka, wherein he condemns these qualities of the sense of pride that arises out of one's youth or one's possessions or one's wealth, and he dismisses them as being fleeting and transient.
1: ఇవి క్షణభంగురం అనేటువంటి యొక్క సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను హెచ్చరిస్తూ చేస్తూ వచ్చాడు.
0: He cautioned that these are but momentary and not be permanent.
1: బాల్యము బాల్యము అని అనుకుంటుండగానే యవ్వనము ప్రవేశిస్తున్నది.
0: Like, even as you are thinking about your own childhood, your youth has stepped in.
1: యవ్వనము యవ్వనము అని ఈ మిడిమేలపు యవ్వనములో గంతులు వేయుచుండగానే వార్ధక్యము ప్రవేశిస్తున్నది.
0: And even as you are priding yourself on your sense of being young and youthful, the old age is on its way.
1: ఈ వార్ధక్యం అనేటువంటి దానిలో వార్ధక్యం అనేటువంటి యొక్క సంకల్పము ప్రవేశించుటకు పూర్వమే మరణము అనేటువంటిది భయపెడుతూ ఉన్నది.
0: And even before this old age has come your way, you already seized with the fear of death.
1: ఈ స్థితులన్నీ కూడాను క్షణములోనే మార్పు చెందుతూ ఉన్నవి.
0: So you see that all these different stages keep changing continuously.
1: వీటిని చూచి మానవుడు గర్వించటలో ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: So what then is the point in priding oneself on such transient entities?
1: కనుక ఈ మదములు క్షణభంగురమైనటువంటి మదములు శాశ్వతమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తింపకుండా చేయుచున్నటువంటి యొక్క విమార్గములో మానవుడు అతి జాగ్రత్తతో మెలగవలసి వస్తుంది.
0: సో దీస్ టెంపరీ సోర్సెస్ ఆఫ్ వన్స్ ప్రైడ్ ఆర్ ప్రివెంటింగ్ మ్యాన్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ దాట్ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్. సో వన్ షుడ్ స్టియర్ క్లియర్ ఆఫ్ దీస్ 8 సోర్సెస్.
1: భౌతిక సంపత్తుల కంటే మానవత్వం అనేటువంటి సంపత్తు సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది.
0: As against what you acquire in a physical sense in this world, what is more lasting and permanent is what you have been able to make of yourself.
1: Aithe manavudu aneetvanti yokka padamunaku emi deeni yokka antaraartham.
0: So now, what is this meaning, inner meaning of this word manava?
1: Manasu sankalpasiliyai jeevinchu praniki manavudu ani oka saarthaka naamanni neeminchaaru.
0: Manava is one in whom there are no processes of thinking in terms of thoughts etc. running and playing in his
1: mind. Vedakalamu nundi neti varaku aneka mandi parisilana salipi deeni yokka satyanni paripari vidhamulo kodanu bodhinchi kattakadapatiki sankalpasiliyai jeevinchetunti praniye manavudu aneetunti yokka ninnayanni teesukunnayi.
0: Either then or now or in the in-between stages, any number of people have tried to understand the meaning of this word, and time and again they have come up with this interpretation. A person who is devoid of any thought processes in his mind is the true manava.
1: Manasu anuntadi padugu pekalato allinatuvanti oka vastam vantadi.
0: A mind is a piece of cloth which extends in the horizontal dimension as well as the vertical dimension.
1: Aithe adda allikalainatvanti yokka talampulu sankalpa vikalpamule ee daramulu.
0: But these threads which are extending along the horizontal and the vertical are these different thoughts which crisscross with one another.
1: Ee sankalpa vikalpamulu manamu teesi vesinappudu vastame undadu.
0: So the thoughts and the dissolution of them, these two processes if you remove, you don't have the cloth in the first place.
1: మనో సంకల్పమునకు అధిష్టానమైనటువంటిదే ఈ యొక్క ఇంద్రియ తత్వము.
0: సో దాట్ విచ్ ఇస్ ప్రైమరీ, దాట్ విచ్ జనరేట్స్ దీస్ థాట్స్ ఇన్ ద మైండ్ ఆర్ దీస్ ఇంద్రియస్.
1: ఇలాంటి మనస్సు యొక్క ప్రభావము దేహం పైన అతిగా ప్రసరిస్తూ ఉంటుండాలి.
0: సో సచ్ ఎ మైండ్ ఎక్సర్సైజెస్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద బాడీ.
1: కనుక జ్ఞానేంద్రియ పంచేంద్రియముల యొక్క ద్వారము ద్వారా మనస్సు భావములను బాహ్య ప్రపంచమునకు పంపి బాహ్య ప్రపంచము నుండి విషయాన్ని సేకరిస్తూ ఉంటుండాలి.
0: సో వాట్ డస్ ద మైండ్ డూ నౌ? త్రూ దీస్ 5 ఇంద్రియస్, ద ఇన్నర్ ఇంద్రియస్ అండ్ ద ఔటర్ ఎక్స్టర్నల్ ఇంద్రియస్ ఆర్ ద సెన్సరీ పర్సెప్షన్స్, It tries to go after the world and try to assimilate everything that it sees and hears and feels.
1: భాస్కరుడు ఏ విధముగా సముద్ర జలమును ఆవిరిగా మార్చుకొని మేఘములుగా రూపొందింపజేసుకుని వర్షముగా కురిపించి ఈ యొక్క జలమును తిరిగి అనుగ్రహమనే సాగరంలో ఏ రీతిగా చేర్చుచున్నాడో అదే విధముగానే
0: జస్ట్ యాజ్ ద సన్ డ్రాస్ ది వాటర్స్ ఆఫ్ ద ఓషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వేపర్ ఓన్లీ టు కండెన్స్ దెమ్ అగైన్ సో దట్ ఇన్ టర్న్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ అండ్ రెయిన్స్ అండ్ బికమ్స్ వన్స్ అగైన్ వన్ విత్ ద ఓషన్ వాటర్
1: జ్ఞానేంద్రియ పంచకములు తమ యొక్క ఇంద్రియముల ద్వారా ఈ ప్రపంచమునకు ప్రసరింపజేసి తద్వారా పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క ప్రధాన గుణములను సేకరిస్తూ ఉంటుండాలి ఈ మనస్సు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దట్స్ వాట్ ద మైండ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ త్రూ ది మీన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ జ్ఞానేంద్రియస్ ఇట్ కెన్ సీక్ ఆల్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ టు ఇట్ assimilate it and thereby lead you on to a higher path.
1: ఆ సేకరించినటువంటి పదముల యొక్క సారములే సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస అనేటువంటి పంచ ఉపకరణములు.
0: What is it that you can thereby get in turn? They are these five qualities of satya, dharma, shanti, prema and ahimsa.
1: Satya sadanamunaku,
0: to the mansion of this satya.
1: Dharma bhavanamunaku,
0: or to the building or mansion again of dharma.
1: Shanti saudamunaku,
0: like the destination of shanti.
1: Ahimsa nilayamunaku,
0: and that which can provide you with residence.
1: Daggara dari antar pravahamu ainatvantide prema.
0: That which flows through all these and nourishes and sustains them is love.
1: Kanuka ee prema tattvanni manavudu pradhana lakshyamulo unchukunnappude మానవత్వం అనేటువంటి దాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలడు.
0: సో ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ దిస్ ట్రూ ఎసెన్స్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్ కెన్ మ్యాన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్.
1: ప్రేమ రెండు అక్షరముల యొక్క పదము.
0: నౌ దిస్ వర్డ్ ప్రేమ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టూ సిలబుల్స్ టూ ఆల్ఫాబెట్స్.
1: రెండు అక్షరములు అయినప్పటికీ దీని యొక్క అంతరార్థము అమోఘమైనటువంటిది.
0: దో ఇట్ ఈస్ సచ్ ఎ సింపుల్ లుకింగ్ వర్డ్ its meaning is wonderful.
1: Prema laukikamaina jagattunandu talli tandrula prema talli biddala prema aalu magala prema anna tammula prema guru shishyula prema ityadi premalato aneka vidhamuga manamu anubhavistunnamu.
0: Now the same word prema is used to denote the relationship between oneself and one's parents, between the mother and the child, between the husband and the wife, between one's friends, between the teacher and the student, and so on.
1: కాని ఇట్టి ప్రేమలు సత్య ప్రేమలు కానేర.
0: But such type of prema is not the true prema.
1: ఈ ప్రేమల యందు స్వార్థము స్వప్రయోజనమైనటువంటి యొక్క అనుభూతులుగా రూపొందుతూ ఉంటుంటాయి.
0: Because in this type of prema, one has these ideas of selfishness and what one belongs to one's own.
1: Swartharahitamainatvanti prema satya prema.
0: So that love which has no selfishness, that is true love.
1: Ee premane jagattantayi kudanu vyapinchi unnadi.
0: It is this love that permeates the entire world.
1: Meeranu nadipinchinadi, Tukaramunu paadinchinadi, Chaitanyunni aadinchinadi ee premane.
0: So the love which made Meera walk, or made Tukaram sing, or made Chaitanya dance, is this love.
1: Jagattune aadinchinadi ee prema.
0: It is this love which makes the entire world dance in joy.
1: Ee prema leenatunte jeevitamu jeevitamu kaaneradu.
0: Devoid of such a prema, we cannot say a life has lived.
1: Ee prema leenatunte hrudayamu hrudayamu kaaneradu.
0: And a heart devoid of such a prema cannot be called a true heart.
1: Ee prema gale manavude manavudu.
0: A person who has this pure love is true
1: nirmalamainatunte yokka premanu anubhavinpa cheyatame manavattvam yokka pradhana kartavyam.
0: The primary duty of every person is therefore to make others realize the essence of this true love.
1: Aithe itti premanu praveshimpa cheyakunda undutaku moodu mrugamulu adduga nilchi unnavi.
0: Here again, in order that this love does not come to the fore, there are three animals standing in the way, the beast standing in the way.
1: Ee simhadwaramunandu krodhamu aneetvanti kukka దీనిని అడ్డగించుచున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దీస్ యానిమల్స్ విచ్ స్టాండ్స్ అట్ ద గేట్ ప్రాపర్ బారింగ్ యువర్ ఎంట్రీ టు దిస్ వరల్డ్ ఆఫ్ లవ్ ఈజ్
1: అభిమానము అనేటువంటి పంది దీనిని అటకాయించుచున్నది.
0: ఈజ్ ద డాగ్ విచ్ కుడ్ బి లైకన్ టు క్రోధ ఆర్ యాంగర్. దెన్ వీ కమ్ టు ద పిగ్ విచ్ స్టాండ్స్ ఆర్ సినోనిమస్ విత్ అభిమాన.
1: తదుపరి అహంకారము అనేటువంటి దున్నపోతు అడ్డముగా పరుండని.
0: And then you have also the third one, the buffalo, one's ego, lying prostrate.
1: Kanuka krodham aneetunte kukkanu abhimanam aneetunte pandini ahankaram aneetunte dunnapothunu manamu samharinchi tadwara ee vishavalam aneetunte prema tattvamlo manam praveshinchali.
0: So in order that you might become one with this vast world of this true love, you will have to exterminate these three, the krodha, dog, abhimana, pig, ahankara, the he buffalo.
1: అహంకారం ఉండినంత వరకు వాడు మానవుడు కానేరడు.
0: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ దిస్ అహంకారా యూ కెనాట్ కాల్ ఎ పర్సన్ ఎ హ్యూమన్.
1: అహంకారము మృగ లక్షణము.
0: బికాస్ దిస్ ఈగో ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ ద బీస్ట్.
1: ఇంకా క్రోధము, ఈ క్రోధం అనేటువంటి మహా ప్రమాదకరమైనటువంటిది.
0: దెన్ అగైన్ యూ హ్యావ్ క్రోధ ఆర్ యాంగర్, ఎ వెరీ డేంజరస్ థింగ్.
1: ఈ క్రోధము మానవత్వాన్ని కూడాను సంహరించడానికి ప్రయత్నిస్తుంది.
0: దిస్ యాంగర్ కెన్ ఈవెన్ ఎక్స్టర్మినేట్ ద హ్యూమన్ రేస్.
1: మనిషికి మనిషికి మధ్యనున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని దూరము గావించుచున్నది.
0: ఇట్ ఈస్ దిస్ క్రోధ విచ్ డివైడ్స్ వన్ పర్సన్ ఫ్రమ్ అనదర్. డివైడ్
1: ఈ క్రోధమే పాపమునకు దూపముగా ఏర్పడుచున్నది.
0: ఇట్ ఈస్ దిస్ క్రోధ విచ్ లిటరలీ గివ్స్ రైజ్ టు ద ఫ్లేమ్స్ ఆఫ్ సిన్.
1: కనుక క్రోధములో కొంత ఉండినటువంటి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించాలి.
0: So try to understand this bestial quality in this krodha.
1: Krodham valane tana manavatvanni kodunu kolipovutunnadu manavudu.
0: Man loses sight of his own existence because of this krodha.
1: Tana gauravam maryadalanu kodunu kolipovutunnadu manavudu.
0: He also loses his own sense of respect and honor because of krodha.
1: Kanuka manamu krodhanni sadinchinappude mana gauravam maryadalanu kodunu మనము సాధించుకున్న వారం అవుతాం.
0: సో ఇఫ్ యూ హావ్ కర్బ్డ్ అండ్ కంట్రోల్ దిస్ క్రోధ ఆర్ యాంగర్ యూ హావ్ లిటరలీ స్టూడ్ అప్ ఫర్ యువర్ ఆనర్ అండ్ రెస్పెక్ట్.
1: ఇంకా అభిమానము, ఈ అభిమానం అనేటువంటిది కేవలము ఆత్మాభిమానం ఉండాలి కానీ కేవలం దేహాభిమానములు కాదు.
0: దెన్ యూ హ్యావ్ దిస్ అభిమాన సార్ట్ ఆఫ్ ఎ ఫాండ్నెస్ ఆర్ ఇమెన్స్ లైకింగ్. నౌ దిస్ షుడ్ బి టువర్డ్స్ ది ఆత్మ నాట్ టువర్డ్స్ అదర్ థింగ్స్.
1: మనం ఏదైనా ఒక మానవుణ్ణి ప్రశ్నిస్తాం, అయ్యా నీ జీవిత గమ్యం ఏమిటి, ఎందుకోసం జీవిస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు తన జవాబు ఏమిటి, నేను ఇంకా కొంత కదాన్ని సాధించినప్పుడే మన గౌరవ మర్యాదలు కూడాను మనము సాధించుకున్న వారం అవుతాం.
0: సో ఇఫ్ యూ హావ్ కర్బ్డ్ అండ్ కంట్రోల్డ్ దిస్ క్రోధ ఆర్ యాంగర్ యూ హావ్ లిటరలీ స్టూడ్ అప్ ఫర్ యువర్ ఆనర్ అండ్ రెస్పెక్ట్.

0: Then he would reply to you, I wish to live longer, I want to experience more joys and comforts and luxuries of life.
1: ఈ సంతోష సుఖములు అంటే ఏమిటి అని మరి ప్రశ్నించినప్పుడు దుఃఖమును దూరం చేసుకోవటం ఆనందాన్ని సంపాదించుకోవటం ఇదే నా యొక్క కర్తవ్యం అంటాడు.
0: Then you ask a second question, what actually do you mean by experiencing the joys and the pleasant things of life? Then he would answer back saying, to remove any sense of sorrow or distress and to secure for myself ananda or happiness.
1: Anaga dukkhamulu dooram chesukotam aanandanni swagatinchatam aneetundi tanaku edaina oka swatantram untene kada veetini aashisthunnadu.
0: Now why does he say it? Because he feels he has got a right to ask to remove distress and to secure ananda.
1: Yetavata dukkha nivrutti ఆనంద ప్రాప్తి అనేటువంటిది కేవలము స్వేచ్ఛ అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తున్నది.
0: All said and done, what this proves is that there is this element of freedom within you wherein you wish for the removal of distress and the securing of joy or ananda.
1: అయితే ఇది ఏ విధమైనటువంటి స్వేచ్ఛ?
0: Now what is this freedom that you are thinking you are enjoying?
1: పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించేటువంటి స్వేచ్ఛ.
0: Now this freedom in its normal course should entitle you to seek the right of the atma to secure the nature.
1: Itti swechchanu manam anubhavinchavalanante manalo undinatundi murkhatvanni dooram chesukovali.
0: Now if you wish to secure this type of freedom, then you must remove the foolishness in you.
1: Murkhatvamunu matram attane unchukoni swechchanu manam anubhavistunnamante ivi kevalamu oka jagattuniki hanikaramainatundi oka margam avutundi.
0: Now you say that you have the freedom, all right, but nevertheless you have clung fast to this foolish streak in you. This way you are only deceiving the world.
1: Jagattuni narakanga kudanu maarchadaniki veelavutundi.
0: You can even turn this world into hell.
1: Kanuka mana swechchanu sarinatundi dinlo anubhavinchalante ee swechcha yokka palitam emiti?
0: So if you want to properly utilize the sense of freedom in you, what is it that you must do?
1: Atma shanti, ఆత్మ గౌరవము, ఆత్మ జ్ఞానమునే నిజంగా స్వేచ్ఛ అని చెప్పుటకు వీలవుతుంది.
0: True freedom consists in your experiencing the peace, the atma shanti and atma jnana and trying to protect your own existence.
1: కనుక మనము ఏకమాత స్వేచ్ఛను ఆశిస్తున్నామంటే ఆత్మ శాంతిని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ జ్ఞానమును మనం ఆశిస్తున్నాము.
0: So if you say that you are aspiring for this innate freedom, then it also means that you are looking for this atma shanti, atma gaurava and atma gnana.
1: Ee gnanam ante emiti?
0: What is this gnana?
1: Manavatvanni gurtinchadame gnanam.
0: To understand the true essence of this human nature.
1: Agnanam ante emiti?
0: What is agnana? Ignorance.
1: Tanam taanu telusukokunda potame agnanam.
0: Not to be able to know oneself, that is agnana.
1: Kanuka manavatvanni gurtinchi తనను తాను తెలుసుకునేటువంటి యొక్క పవిత్ర మార్గంలో ప్రవేశించేటువంటి యొక్క దివ్య మార్గమే ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గం.
0: సో ద స్పిరిచువల్ పాత్ ఈస్ దాట్ ట్రైంగ్ టు నో ద వెరీ ఎసెన్స్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ట్రైంగ్ టు రిమూవ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇన్ వన్స్ లైఫ్.
1: దీనికి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమైనటువంటి మూడింటి యొక్క సమ్మిళితము ఇందులో అత్యవసరము.
0: So here you have all these three components, the moral values, the dharmic values and the spiritual values.
1: ఈ నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క మార్గాలను అవలంబించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి మానవత్వం కూడాను మనకు అర్థమవుతుంది.
0: Once you have these three components in the proper measure, you can also understand your own nature.
1: మానవులందు ప్రవేశించినటువంటి యొక్క ఈ పశుగుణములను మనం ఏనాడు మనం పారదోలుదురుమో, ఈ పశు లక్షణములను ఏనాడు మనం విరమించుకుందమో ఆనాడే మన యందు మానవత్వం అనేటువంటి దివ్య జ్యోతి ప్రకాశిస్తుంది.
0: The day when we are able to remove all these animal traits and the bestial qualities in us, that will be the day when you are literally lighting the lamp of jnana in you.
1: కనుక మానవత్వాన్ని మనం ఈనాటి పిల్లలకు బోధించవలనన్న మొట్టమొదట మనము అనుభవించి ఆచరించి ఆనందించి ఈ పిల్లలకు అందించడానికి ప్రయత్నించాలి.
0: సో టుడే ఇఫ్ యూ వాంట్ టు ఇంపార్ట్ దీస్ యంగ్ వన్స్ ది హ్యూమన్ వాల్యూస్ దెన్ ఇట్ ఈస్ పారామౌంట్ దట్ వీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దెమ్, పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ ఎంబార్క్ ఆన్ దిస్ ఎక్సర్సైజ్.

0: పిల్లల హృదయము చాలా పవిత్రమైనటువంటివి.
1: The tender hearts of children are very sacred.
0: పసిపిల్లలే పరమాత్మ స్వరూపాలు.
1: These tiny tots are verily the manifestations of God.
0: ఇట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క పిల్లల హృదయాల్లో సరైనటువంటి మార్గంలో అభివృద్ధి పరచడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: These tender hearts which are still, which are serene, which are calm and which are full of peace and bliss, you must try to light the spark of God in them.
0: యదా రాజా తదా ప్రజ.
1: As the king, so the people, it is said.
0: ఎలాంటి అన్నమో అలాంటి త్రేపు.
1: The type of food that you eat determines the taste or the belch that you get.
0: ఎలాంటి పిండో అలాంటి రొట్టె.
1: The flaw in turn determines the bread that
0: you get. గురువులు మంచివారుగా ఉండినప్పుడే శిష్యులైనటువంటి పిల్లలు కూడా మంచిగా అభివృద్ధి కాగలరు.
1: In the same manner, it is the guru, the teacher, who determines the qualities of the students who are going to come.
0: ఈనాటి బాలబాలికలే భవిష్యత్తులో తగినటువంటి ఆదర్శ పురుషులు.
1: Today's boys and girls are tomorrow's ideals.
0: కనుక ఈ ఆదర్శ మార్గాన్ని అందించేటువంటి యొక్క బాలబాలికలను సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి స్థితిలో రాజబాటలో వీడిని నడిపించడానికి అధ్యాపకులు పూనుకోవాలి.
1: సో ఇట్ ఈస్ నౌ బౌండ్, ద టీచర్స్ ఆర్ బౌండ్ ఆన్ ట్రెడింగ్ దిస్ రాయల్ పాత్ వేర్ ఇన్ దే విల్ లీడ్ దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే టు ఐడియల్స్ అండ్ మోడల్ సిటిజన్స్ ఆఫ్ టుమారో.
0: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటి యొక్క ప్రధానమైనటువంటి పంచసూత్రములను ఈ పిల్లల హృదయాలతో నింపాలి.
1: You must fill the hearts of these young tiny ones with these five qualities of satya dharma, ahimsa, shanti and prema.
0: Pavitra bharatodharakulainatundi ee pillali yokka hrudayanni ee naatu nundi ye manamu parishuddhamu gaavinchadaniki taginatundi krushi cheyali.
1: These children of today are going to be the leaders of tomorrow. Therefore try to cleanse and purify them now.
0: Mottamota manamu manavudamu aneetundi yokka satyanni gurtinchali.
1: At the very outset, try to understand this meaning and the significance of this manuva.
0: Lokamulo sukamu santoshanni anubhavinchukune nimittamai aneka vidhamainatundi krushulu manam salputunnamu.
1: In this world again we embark on a number of exercises in order to get these joy and happiness and a sense of comfort.
0: Dhana kanaka vastu vasanadulu undinanta matramana manam sukapadagalamo aneetundi yokka abhiprayamu idi chala పొరపాటు.
1: Now just because you have wealth, you have money, you have positions of authority, to think that you are happy is a meaningless thing.
0: లోకములో ధన ధాన్య కనక వస్తు వాహనాదులు ఉండినటువంటి భోగరాజులు ఎంతమంది లేరు.
1: In this world again, countless are the numbers of people who have all these material possessions.
0: ఈ కుబేరులు ఎంతమంది లేరు.
1: There are any number of wealthy people, kuberas in the world.
0: కానీ వారందరూ కూడాను శాంతిని అనుభవిస్తున్నారా.
1: But are they experiencing shanti?
0: కేవలము వస్తు వాహనాదులతో భౌతికమైనటువంటి సుఖమును అనుభవించవచ్చును కానీ మానసిక శాంతికి ఈ వస్తు వాహనములకు ఎట్టి సంబంధము లేదు.
1: దీస్ మెటీరియల్ పొజిషన్స్, వెల్త్ అండ్ కంఫర్ట్స్ ఎట్సెట్రా మైట్ కన్ఫర్ ఆన్ యూ టెంపరీ జాయ్స్ అండ్ హ్యాపీనెస్, నెవర్ కెన్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్ ఆర్ హార్ట్.
0: నిజముగా ధన కనుక వస్తు వాహనాదుల్లోనే శాంతి ఉండినట్లయినా ఛత్రపతి శివాజీ ఎందుకు సమస్త రామదాసును ఆశ్రయించాడు.
1: Now if it were true that these material possessions were to confer this mental peace on a person, why then did Shivaji have to go to Sant Ramadas to secure peace?
0: Aneka shakti samarthyamato veerulu dheerulu gambheerulainatundi pandavulu enduku krishnuni aashrayincharu.
1: In the same manner, the Pandavas, the mighty ones who had everything that they could possibly have, why did they go and seek surrender at the lotus feet of Krishna?
0: Rajayogamulo pradhana sthanamu aakraminchinatundi aashrayinchinatundi okka Janaka Maharaju ఎందుకు గురువులను ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమాంగ్ దెమ్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ రాజయోగ వాజ్ జనక, ద కింగ్ జనక. బట్ హీ ఇన్ టర్న్ వెంట్ అండ్ హీ హ్యాడ్ టు సెక్యూర్ పీస్ ఎట్ సమ్ అదర్ ప్లేస్.
0: సూరవీర గంభీరుడైనటువంటి దశరథ మహారాజు ఎందుకు వశిష్ఠుల వారిని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లైక్ వైజ్ దశరథ, ద మైటీ వన్, ఇన్విన్సిబుల్, వై డిడ్ హీ గో టు వశిష్ఠ.
0: కనుక ఈ వస్తు వాహనాదుల్లో ధనకనకాదుల్లో ఏమాత్రం కూడా శాంతి లేదనేటువంటిది మనము దీనిని చూసి అర్థం చేసుకోవచ్చు.
1: సో లుకింగ్ ఎట్ సచ్ అనాలజీ వి షుడ్ ట్రై అండ్ సీ దట్ దేర్ ఇస్ నో ట్రూ కంఫర్ట్ ఆర్ జాయ్ ఆర్ పీస్ ఇన్ దీస్ వరల్డ్లీ పొజిషన్స్.
0: శాంతి తన హృదయ స్థాయి ఎందుకున్నటువంటిదే కానీ బాహ్య ప్రపంచంలో లభించేటువంటిది కాదు.
1: శాంతి ఇస్ సంథింగ్ విచ్ కెన్ బి సెక్యూర్ ఫ్రమ్ యువర్ హార్ట్ యాజ్ సచ్, నాట్ ఫ్రమ్ ద వరల్డ్ అవుట్ సైడ్.
0: సక్రమమైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే, ఆశ్రయించినప్పుడే శాంతి మన వశమవుతుంది.
1: When you are following the path that is desirable, certainly shanti is yours.
0: ఏ ప్రదేశములో వస్తువును మనం కోల్పోతుమో ఆ దేశము నుండే తిరిగి ఆ వస్తువును వెతకడానికి ప్రయత్నించినా ఆ వస్తువు మనకు లభించగలదు. కానీ ఇంటిలో వస్తువును పోగొట్టుకుని వీధిలో మనం వెతుకుతూ కూర్చుంటే మనకు లభించేటువంటిది కాదు.
1: If you look for a thing that you have lost at the spot where you have lost it, you can most probably get it back. You lose a thing in the house, look for it in the marketplace, how can you get it?
0: Kanuka mana hrudayamlo pogottukunnatundi shantini hrudayamlone vetukovali kani bahya prapanchamlo vetukana labhinchetundi kaadu.
1: In the same manner, you have lost this peace in your heart, look for it in your heart again, not in the world outside.
0: కనుక ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటిది మన హృదయంలో ఉండినటువంటి యొక్క అంతర్భూతములే.
1: సో హియర్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస దే వెరీ మచ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ అంతర్భూతమును సాక్షాత్కరింప చేసుకున్నప్పుడే మానవత్వాన్ని మనం గుర్తించిన వారమవుతాం.
1: దే ఆర్ వెరీ మచ్ లేటెంట్ ట్రై టు బ్రింగ్ దెం టు ద ఫోర్ లెట్ దెం సర్ఫేస్ దెన్ యు కెన్ అండర్స్టాండ్ వాట్ యు లైక్
0: ఈ మానవత్వాన్ని గుర్తించినంత వరకు కూడా మనం మృగములనే చెప్పవచ్చు.
1: దెన్ యు హావ్ అండర్స్టూడ్ యువర్ ఓన్ వాల్యూస్ అండ్ సో లాంగ్ యాజ్ యు హావ్ నాట్ అండర్స్టూడ్ యు ఆర్ అకిన్ టు ద బీస్ట్.
0: కనుక మృగము మృగజన్మను అనుసరించి మృగజాతిలో జన్మించి అది మృగం అనిపించుకోవటం సాధ్యమవుతుంది.
1: Now for the animal or the beast to be born as part of the animal kingdom, to live along and make die as a beast is natural to it.
0: Manamu manava jatilo janminchi mrugamuluga anipinchukotam anetundidi ee chaala viruddhamainetundidi.
1: But then you are born of the human race, you are being dubbed as akin to a beast. This is quite unnatural.
0: Kanuka manamu manavudu anetundi saathaka naamanni andukonavalanna mana hrudaya sthayi ainetundi ikka satya dharma shanti prema ahimsalanu manamu అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ అప్ టు దిస్ ఐడెంటిటీ ఆఫ్ మానవ దెన్ ట్రై అండ్ లుక్ ఫర్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ సత్యధర్మ అహింస
0: శాంతి. ఏనాడు మనం ఆవిర్భవించినో ఏనాడు మనం సాక్షాత్కరించినో ఆనాడే దేశములో తగినటువంటి శాంతి భద్రతలు ఏర్పడతాయి.
1: ద డే వెన్ యూ హావ్ కమ్ ఫేస్ టు ఫేస్ అండ్ యూ హావ్ ఎక్స్పీరియన్స్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ దట్ విల్ బి ద డే ఆఫ్ పీస్ అండ్ జాయ్ ఫర్ ద వరల్డ్ అట్ లార్జ్.
0: దేశములో శాంతి భద్రతను నెలకొల్పవాలనన్నను, లోక కళ్యాణం గావించవలనన్నను, జనసేవలు చేయవలనన్నను ఈ పవిత్రమైన గుణములు మనకు ఆధారములుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యూ విష్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ జాయ్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ ఇన్ ఆల్ ల్యాండ్స్ అండ్ క్లైమ్స్ దెన్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ హావ్ టు బి అండర్స్టూడ్ థరోలీ అండ్ ఎక్స్పీరియన్స్డ్.
0: మమాత్మ సర్వభూతాత్మ అన్నటువంటిగా నా యొక్క హృదయమునందుండేటువంటి పంచభూతములే సర్వ హృదయమునందు కూడా ఉన్నవనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Like you must understand that these five qualities, these five elements which are all pervasive in this creation, these five qualities are also very much to be found and secured in your heart.
0: ఇది కేవలం చదువుతో లభించేటువంటివి కాదు.
1: This is something which cannot be secured through your education.
0: గురు బోధనతో లభ్యమయ్యేటువంటివి కాదు.
1: Nor through the preachings of your guru.
0: ఇంకే పెద్దలైనప్పుడు అందించేటువంటివి కాదు ఇవి.
1: Nor something which the elders can possibly give them.
0: ఎవరికి వారు ప్రయత్నపూర్వకంగా సాధించి దీనిని అనుభవించాలి.
1: ఈచ్ వన్ అన్టు వన్స్ ఓన్ వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ దిట్.
0: కనుక ఇట్టు పవిత్రమైనటువంటి యొక్క పంచ ప్రాణములు సమానమైనటువంటి యొక్క ఈ పంచ అంతర్భూతములను మనము అభివృద్ధి పరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: సో దీస్ ఫైవ్ లైఫ్ గివింగ్ క్వాలిటీస్ దీస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ లేటెంట్ ఇన్ యూ ట్రై టు అండర్స్టాండ్ దెమ్ ట్రై టు బ్రింగ్ దెమ్ టు ద ఫోర్ నరిష్ దెమ్ అండ్ సస్టైన్ దెమ్.
0: మానవత్వము మానవత్వము మానవత్వం అని పేరుతో మాత్రం ఉచ్చరిస్తున్నంత మాత్రము మనకి ఇది లభ్యం కావు.
1: We wish to be called as belonging to the human race. We go on going over it without understanding what
0: is it. Chanamu kudanu ivi mana yokka anubhutulo aacharanalo dinini petti manamu andinchadaniki prayatninchali.
1: So whatever you call in terms of your human values, try to understand them, try to experience them in your daily conduct.
0: Kanuka manamu anubhavinchadaniki taginatvanti yokka avakasam kudanu labhinchindi. ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని సాధ్యమైనంత వరకు మనలో ఉన్నటువంటి మృగ గుణములను దూరం చేసుకుని ఈ పవిత్రమైనటువంటి మానవ గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో హియర్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్స్ కమ్ అవర్ వే ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ట్రై టు ఫర్దర్ దెమ్ అండ్ దేర్ బై ట్రై టు రిమూవ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ యానిమాలిటీ ఇన్ యూ అండ్ ట్రై టు బికమ్ వన్.
0: ఈనాడు దేశములో కలుగుతున్నటువంటి అల్లకల్లోలములకు మూల కారణము మానవత్వాన్ని కోల్పోవటమే.
1: The chaos and agitation that you see all around you in this world at large is because a person has lost his moorings.
0: ee manavattame undinatundi manavulu ee vidhamainatundi oka alajananu srushtinchadaniki prayatnincharu.
1: A person who has understood the essence of one's own existence, the human values, would never embark on such exercises.
0: Mruga gunamulu manavudi yendu atiga balchipoyinavi.
2: these animal qualities have strengthened in a human being now.
3: ee balamainaatundi ee gunamulanu manam anchadaniki manam manavattam aneetundi gunamulanu abhiruddhi gaavinchukovali.
2: These powerful bestial qualities have to be put an end to. To do that,
3: cheetiki povalanante deepanni antinchali.
2: To do that, your own qualities will have to come to the fore. Just as you want to drive away darkness,
3: okkadaniki tyagamu cheyaka maroka padartham manaku labhinchadu.
2: To drive away darkness, you have to light a lamp. Without sacrificing one, you cannot get the other.
3: దుర్గుణాలను దూరం చేసుకోవాలంటే సద్గుణాలను మనం పోషించుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్ ద బ్యాడ్ ఈవిల్ ట్రైట్స్ దెన్ ట్రై టు
3: సమత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలంటే అసమత్వాన్ని మనం దూరం నెట్టాలి.
2: ట్రై టు స్ట్రెంగ్థెన్ ద గుడ్ క్వాలిటీస్. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ దిస్ బ్రాడ్ విజన్ థ్రో అసైడ్ యువర్ నారో విజన్.
3: కనుక దుర్గుణాలను మనం దూరం చేసినప్పుడే మనలో ఈ పవిత్రమైన సద్గుణాలను పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: When you have removed these bad qualities in you, certainly the good qualities in their own way will come to you.
3: రెండు ఒక హృదయములో చేరడానికి వీలు కాదు.
2: Both cannot take shelter in the same heart.
3: ఈ టంబ్లర్ లో జలం ఉంటుంది.
2: There is water in this tumbler.
3: ఈ టంబ్లర్ లోపల పాలు నింపాలనుకుంటే ఈ జలమును పారబోయాలి.
2: Now you want to fill the tumbler with milk, so you have to throw away this water.
3: అదే విధంగానే మన హృదయము లోపల పవిత్రమైన గుణములను నింపుకోవాలంటే మన హృదయంలో ఇంతకు పూర్వం ఉండినటువంటి యొక్క దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
2: ఇన్ ద సేమ్ మేనర్ యు వాంట్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ క్వాలిటీస్ నౌ. త్రో అవే ద బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
3: ఈ విధమైనటువంటి పరిశుద్ధము గావించుకునేటువంటి యొక్క సమావేశమే మన యొక్క హ్యూమన్ వాల్యూ సమావేశం.
2: సో ఆ హ్యూమన్ వాల్యూస్ ప్రోగ్రామ్ హియర్ దిస్ అసెంబ్లీ ఈజ్ మెంట్ ఫర్ సచ్ అన్ ఎక్సర్సైజ్ దిస్ క్లెన్సింగ్ ఆపరేషన్.
3: కనుక ఈ సమావేశంలో సాధ్యమైనంత వరకును మనం ప్రయత్నపూర్వకంగా సాధించడానికి కూనుకోవాలి.
2: So whatever is ahead of us, we should try to achieve these goals.
3: Human value anaga manavattam manavattam aneetundi manam cheppukuntu enni samvatsaralaina kodanu ilanti samaveshamu jarupukuntu potunte idi prayojanam ledu.
2: You keep going over this phrase human values time and again any number of times, all your life is spent thus, what are you really achieving?
3: Aneka prantamala nundi aneka vidhamulaga kodanu kashtamulaku nashtamulaku dukkhamulaku ye matram kodanu lekka cheyakunda ఈ స్థానంలో ప్రవేశిస్తున్నాము.
2: Now making any number of sacrifices, undergoing any number of difficulties, we have come here from distant places.
3: ఆర్థికంగా కూడాను అనేక విధములైనటువంటి ఈ బాధలను అనుభవిస్తూ ఈ ప్రవేశం చేస్తున్నాము.
2: For this conference, we have also sacrificed monetarily and undergone many physical difficulties.
3: ఈ చేరినందుకు దీనికి తగినటువంటి ఫలితాన్ని కూడాను మనము అనుభవించినప్పుడే ఈ కష్టములు నష్టములు దుఃఖములు పడినందుకు తగినటువంటి ఒక ఫలితం ఏర్పడుతుంది.
2: టు కమ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ దీస్ డెలిబరేషన్స్ హావింగ్ కమ్ నౌ వి షుడ్ ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ అవర్ స్టే హియర్ దట్ విల్ బి ఎ ట్రూ రివార్డ్ ఫర్ ఆల్ ద డిఫికల్టీస్ దట్ వి హావ్ ఎక్స్‌పీరియన్స్డ్.
3: మన హృదయాలను పరిశుద్ధం చేసుకొనక ఎన్ని సమావేశంలో మనం ప్రవేశించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
2: వితౌట్ క్లెన్సింగ్ అవర్ హార్ట్స్ వి టేక్ పార్ట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ అండ్ డెలిబరేషన్స్ ఇట్స్ ఆఫ్ నో యూస్.
3: సత్యమును మనం వచించడానికి ఎన్ని ఇబ్బందులైనప్పటికీ దీనిని మనం సాధించడానికి పూనుకోవాలి.
2: Now to utter truth, that should be our aim, come what may.
3: సత్యము కేవలం వాక్కుతో ఉచ్చరించడం మాత్రమే సత్యము కాదు.
2: Then again, merely uttering truth does not connote upholding the validity of
3: ఈ సత్యము కూడా మనోవాక్కాయములతో ఇమిడ్చాలి.
2: This truth should become one with your thought, word and deed.
3: మనము చేసే పనులు ఎందుకని చెప్పే మాట ఎందుకని తలచే తలంపులు ఎందుకని సత్యమైనట్టుగా నిరూపించాలి.
2: ఇన్ ద వర్డ్స్ దట్ వి ఆచర్ ఇన్ ద డీడ్స్ దట్ వి పెర్ఫార్మ్ ఇన్ ద థాట్స్ దట్ వి థింక్ దిస్ సత్య ట్రూత్ షుడ్ బి పారమౌంట్.
3: ఇంకా ధర్మము ధర్మం అంటే ఏమిటి? సత్యాన్ని అనుసరించినటువంటి ప్రవర్తనే ధర్మము.
2: దెన్ యూ కమ్ టు దిస్ ధర్మ. వాట్ ఈస్ ధర్మ? యు ఆర్ మియర్లీ ట్రాన్స్లేటింగ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ యాక్షన్స్, దట్ ఈస్ ధర్మ.
3: కనుక ఈ సత్యాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి ధర్మము.
2: సో ట్రాన్స్లేటింగ్ దిస్ truth in your actions proper, experiencing it, that is dharma.
3: కనుక ఈ సత్య ధర్మములు రెండింటిని ఏకీభావం గావించి హృదయంలో సంకల్పించుకోవటమే ఇదే శాంతి.
2: So with the satya and dharma firmly established in your heart, that constitutes
3: ఈ సత్య ధర్మ శాంతిని మూడింటిని కూడాను సరైనటువంటి రీతిగా అర్థము గావించుకున్నప్పుడే అహింస,
2: that is shanti. And once you have these three, satya dharma shanti, and that is shown up in your actions, that becomes ahimsa on its own.
3: Aithe ivanni ikudunu prema pravahamulo undinatundi binduvule.
2: But then all these are mere drops in this flow of love.
3: Kanukane premanu manamu sarinitti aadharanga teeskoni premane prananga manam bhavinchi ee premato etti karyamulu chesinappudikini ivanni ikudunu manavatvanike chendutuntai.
2: So it is this prema which is at the primary base of all. That should be your prop, that should be your support, and thereby you must lead your life.
3: కనుక ప్రేమను వాక్ రూపంగా మనం ఉచ్చరించినప్పుడు అది సత్యంగా మారుతుంది.
2: So now this love uttered in the form of a word that becomes satya or truth.
3: ప్రేమ ఆచరణ రూపంలో పెట్టినప్పుడు అదే ధర్మం అవుతుంది.
2: Love in action that becomes dharma.
3: ప్రేమ ఒక విచారణ రూపంలో మనం చింతించినప్పుడు అదే మనకు శాంతిగా ఏర్పడుతుంది.
2: This love in the form of a thought in your mind that becomes shanti or peace.
3: ప్రేమనే అర్థము చేసుకుంటే అదే అహింసగా మారిపోతుంది.
2: And you have understood the very essence of love that becomes ahimsa by itself.
3: కనుక సత్య ధర్మ శాంతి అహింసలు అనేటువంటి నాలుగింటి ఎందుకును ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా ఉంటుండాలి.
2: So for these four, సత్య ధర్మ అహింస and శాంతి, love is the quintessence of these qualities.
3: ఈ ప్రేమను స్వార్థరహితమైనటువంటిది గాను స్వప్రయోజనము కానటువంటిది గాను విశాలమైనటువంటి భావంతో ఉండేటువంటిది గాను మనం మార్చుకోవాలి.
2: This love should not be selfish. It should be selfless. It should be broad in its outlook and perception.
3: ఈ చదువు మనం ఈనాడు చదవాల్సిన చదువు.
2: This is the type of knowledge or education that we must get today.
3: ప్రహ్లాదుడు కూడా చెప్పాడు తన తండ్రి దగ్గరకు పిలిచి నాయన నీవు చదివినటువంటి చదువులు ఏమిటని చెప్పమని అడిగినప్పుడు
2: ప్రహ్లాద హ్యాడ్ దిస్ టు సే వెన్ హిస్ ఫాదర్ అప్రోచ్డ్ హిమ్ అండ్ సెడ్ ఓ సన్ వాట్ ఇస్ దట్ యు హావ్ మాస్టర్డ్ వాట్ ఇస్ దట్ యు హావ్ లెర్న్డ్ ప్రహ్లాద ఆన్సర్డ్
3: చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు.
2: He answered, "O father, I have understood the very essence of all that is to be understood and learned."
3: ఏమిట చదువు చెప్పమన్నప్పుడు సర్వమునకు ఆధారభూతమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకోవటమే నిజమైన చదువు అన్నాడు.
2: What is this quintessence of knowledge that you have mastered, O son? Prahlada answered, "It is that this Atma Bhava that is at the undercurrent of all that is to be learned."
3: కనుకనే భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
2: Therefore the Bhagavad Gita says true education or knowledge is spiritual knowledge or education.
3: ఆధ్యాత్మ విద్య అనగా కేవలము జప జ్ఞానములతో యజ్ఞ యాగాది కృతములతో ఉండేటువంటిది కాదు ఆధ్యాత్మ విద్య. ఆత్మతత్వాన్ని గుర్తించిన విద్య ఆధ్యాత్మిక.
2: Now the spiritual education does not mean that you perform japa or do tapas. What it means is you have understood your nature, the atma proper.
3: ఈ ఆత్మతత్వం ఏ రీతిగా మనం గుర్తించడానికి వీలవుతుంది?
2: How can we understand the nature of this atma?
3: మనలో నింపుకున్నటువంటి యొక్క ఈ పశుగుణములను మనం దూరం చేసుకోవాలి.
2: These animal qualities that have taken residence
3: అనేకములుగా ఇవి ఇందులో ప్రవేశించినటువంటి.
2: Now these qualities have taken shelter over a period of many lifetimes.
3: కనుక దీనిని సాధనా సంపత్తి వల్ల దీనిని దూరం చేసుకున్నట్టు సాధ్యమవుతుంది.
2: So through the process of sadhana we can certainly remove them.
3: సాధన అనగా ఏమిటి?
2: What is sadhana?
3: కేవలము ఒక పవిత్రమైనటువంటి భావంతో మనము దివ్యత్వం అనేటువంటి దాన్ని చింతించటమే సాధన.
2: With this sacred feeling in us to think thoughts of the divine, that is sadhana.
3: ఏది గమ్యము ఏది సత్యము ఏది కీలకము ఏది మూలము దీనిని గుర్తించుకోవటమే నిజమైన ఆధ్యాత్మికము.
2: అండ్ ట్రూ స్పిరిచువాలిటీ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ యువర్ గోల్ ఇన్ యువర్ డెస్టినేషన్ ద ప్రాసెస్ ప్రాపర్ అండ్ దాట్ విచ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్.
3: కనుక ఇలాంటి పరిశోధన చేతను పరిశీలన చేతను మన పారమాత్మిక మార్గంలో ప్రవేశించి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని గుర్తించడము ప్రతి వ్యక్తి కూడాను అత్యవసరం.
2: సో ఇట్ ఈస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరింగ్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వన్ నీడ్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ డివైన్ సెల్ఫ్.
3: దీనిని గుర్తించడానికి ప్రయత్నించదగినటువంటి వారు మాత్రమే ఈ హ్యూమన్ వాల్యూలో అనగా ఈ మానవత్వం అనేటువంటి విద్యలో ప్రవేశించినందుకు తగినటువంటి ఒక కృషి చేయాలి.
2: సో దోస్ ఆఫ్ యూ హూ హావ్ ఎంబార్క్డ్ ఆన్ దిస్ ఎక్సర్సైజ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఇంపార్టింగ్ దెమ్ టు ద అదర్స్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ దిస్ ప్రైమరీ స్పిరిచువల్ లెసన్.
3: పిల్లలకు ఏదో కొన్ని శ్లోకంలో చెప్పటము ఏదో కొన్ని వేదాంత వాక్యములు వాళ్ళకి ఉచ్చరించడం చేయటము వాళ్ళకి ఏదో కొన్ని కంఠస్థములుగా నేర్పటము ఇంత మాత్రంతోనే మన యొక్క కర్మ నెరవేరిందని భావించరాదు.
2: Now you should not think that having taught the children how to recite a few slokas or some contents of the Vedas or a few other things, your job is done.
3: అనేక మంది పిల్లలకు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు నేర్పుతున్నారు.
2: Now you shouldn't think that is over. Like you do, try to teach children the slokas in the Bhagavad Gita.
3: అవసరమే.
2: Certainly, to a certain extent, you must teach.
3: కానీ దీని అన్నింటికీ ఆధారమైనటువంటి ఒక గుణములను మొట్టమొదట నేర్పి తదుపరి వీటిని నేర్పడానికి పూనుకోవాలి.
2: So teaching them the slokas is okay, all right. But at the same time, you must also try to make them understand what is contained deep within.
3: పునాది భద్రంగా వేయకుండా ఎంత అందమైనటువంటి భవనం కట్టి కానీ ప్రయోజనం ఏమిటి?
2: Now you might have a beautiful mansion to behold, but the support is not secure. What's the use?
3: కనుక పిల్లల హృదయాల్లో మొట్టమొదట సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనేటువంటి భద్రమైన పునాదిని వేయాలి.
2: Therefore, lay this firm foundation in these టెండర్ హార్ట్స్ ఆఫ్ దీస్ సచ్
3: ఎ ధర్మ ఆధారంగా చేసుకుని విద్యార్థులు కావలసిన శ్లోకాలు వారే ఉచ్చరించుకుంటారు.
2: సచ్ ధర్మ అహింస శాంతి అండ్ ప్రేమ. విత్ దిస్ ఫర్మ్ ఫౌండేషన్ ద స్టూడెంట్స్ ఆన్ దే ఓన్ విల్ స్టార్ట్ లెర్నింగ్ ద శ్లోకస్.
3: ఈ పునాదులు భద్రము చేయకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసినప్పటికి, ఎన్ని బోధనలు సలిపినప్పటికి, ఇవి కేవలము కాలము వ్యర్థము.
2: ఇఫ్ దిస్ ఫౌండేషన్ ఇస్ నాట్ ఫర్మ్ అండ్ సెక్యూర్, యూ గో ఆన్ టీచింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ శ్లోకాస్ ఇన్ ద లైక్ ఇట్ నాట్ బి రెండర్డ్ ఎ ఫ్యూడల్ ఎక్సర్సైజ్.
3: భౌతిక విద్యలు కూడా అవసరమే.
2: సర్టన్లీ టు సర్టన్ ఎక్స్టెంట్
3: సంబంధమైనటువంటి వ్యవహారములు కూడా అవసరమే.
2: వరల్డ్లీ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇస్ నెసెసరీ.
3: కానీ ఏ కర్మలు చేసినా, ఏ సంకల్పములు సంకల్పించినా, ఇవి అన్నింటి ఎందుకును ఈ సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క శబ్దములు ఆధారభూతములై ఉండాలి.
2: బట్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ అండ్ డిశ్చార్జింగ్ వన్స్ రెస్పాన్సిబిలిటీస్ యూ షుడ్ నో దట్ సత్యధర్మ అహింస శాంతి అండ్ ప్రేమ షుడ్ బి ద గైడింగ్ ఫ్యాక్టర్.
3: కనుకనే మానవుడు జన్మించినందుకు దీని రహస్యాన్ని కూడాను గుర్తించుకోవాలి.
2: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ట్రై టు అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్.
3: నరజన్మ మెట్టినందుకు సరగున మోక్షం ముగునట్టు సార్థకం.
2: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు బి లిబరేటెడ్ దట్ ఈస్ యువర్ ప్రైమరీ గోల్.
3: మరి ఇతర జన్మములలో పరమరయక కోరునట్టి అవకాశములు లేవు.
2: బట్ ఇన్ నో అదర్ లైఫ్ ఫామ్ టు నో అదర్ లైఫ్ ఫామ్ ఈస్ సచ్ ఎ ఛాన్స్ గివెన్ ఆఫ్ లిబరేటింగ్ వన్ సెల్ఫ్.
3: ఇది ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ మనము దీనిని పూర్తిగా సాధించడమనేటువంటి యొక్క సంకల్పాన్ని మనం బలపరచుకోవాలి.
2: ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ మైట్ కమ్ అవర్ వే ఇన్ సెక్యూరింగ్ దిస్ గోల్ ప్రాపర్ బట్ వీ షుడ్ మూవ్ ఆన్.
3: కూటికి లేక కష్టములు కోటికి వచ్చిన ఆలుబిడ్డలను కూలిన గృహము కాలిన సర్వము కొల్లపోయిన
2: యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఫ్యామిలీ యూ హ్యావ్ అప్ అగెయిన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్
3: కడపట దేహజాజ్యముల మృగ్గినైనను
2: అండ్ ఇన్ ద ఎండ్ యూ మే ఈవెన్ హ్యావ్ టు సాక్రిఫైస్ దిస్ బాడీ ఆఫ్ యువర్స్
3: మానవత్వము వీడగరాదు.
2: నెవర్ లెట్ గో యువర్ హ్యూమన్ వాల్యూస్ ద వాల్యూస్ ప్రాపర్ అటాచ్.
3: ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ, ఎలాంటి నిష్ఠూర నిందములకు పాల్పడినప్పటికీ మన మానవత్వాన్ని కోల్పోరాదు.
2: యూ మైట్ బి అప్ అగెయిన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ డిఫికల్టీస్ యాజ్ సచ్ యూ మైట్ బి అప్ అగెయిన్స్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం బట్ నెవర్ లెట్ గో దిస్.
3: దీక్షను మనము హృదయములో నాటుకుని పోయే రీతిగా మనము సాధించాలి.
2: ఇట్ ఈస్ దిస్ ఫర్మ్ రిజాల్వ్ దట్ షుడ్ బి ప్లాంటెడ్ ఫర్మ్లీ ఇన్ యువర్ హార్ట్స్.
3: అప్పుడే మనం ఇన్ని సమావేశములు చేసినందుకు, జరుపుకున్నందుకు, ఈ విధమైనటువంటి కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు తగినటువంటి ఫలితాన్ని సాధించిన వారం అవుతాం.
2: వన్స్ దిస్ ఫర్మ్ రిజాల్వ్ ఇస్ దేర్ ఇన్ యూ దెన్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ యువర్ అటెండింగ్ సచ్ కాన్ఫరెన్సెస్ అండ్ అసెంబ్లీస్.
3: కేవలం కదిలిపోయే మేఘముల వలె కొంతకాలం మాత్రమే ఇందులో ప్రవేశించి కాలమును కాని కర్మమును కాని కర్తవ్యాన్ని కాని నిరుపయోగం చేయరాదు.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ యూ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ నౌ యూ లూజ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ మూమెంట్ యూ విల్ ఓన్లీ బి వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ మనీ అండ్ ఎఫర్ట్.
3: ఈ మానవత్వంలో కూడాను సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి దాన్ని కూడా ప్రధాన లక్ష్యంలో పెట్టుకోవాలి.
2: నౌ వన్ ఆఫ్ ద హ్యూమన్ వాల్యూస్ దట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఈస్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
3: ఈ యొక్క పంచభూతములలో ఈ భూతములు కూడా ప్రధానమైనటువంటివి.
2: సో ఈవెన్ అమౌంట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఈస్ పారమౌంట్.
3: మొదటిది మనం ఆహారాన్ని దుర్వినియోగం చేయరాదు.
2: ఫస్ట్ థింగ్ ఈస్ వి షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్.
3: రెండవది మనము ధనమును వ్యర్థము చేయరాదు.
2: సెకండ్లీ డు నాట్ వేస్ట్ మనీ.
3: ఎందుకనగా ఫుడ్ ఈస్ గాడ్.
2: బికాస్ ఫుడ్ ఈస్ గాడ్.
3: ఎందుకనగా ఆహారమే దైవం.
2: బికాస్ ఫుడ్ ఈస్ వెరీలీ గాడ్.
3: అన్నం బ్రహ్మం అన్నారు.
2: Like they say, food is Brahma.
3: Kanuka dhanam, misuse of money is evil annadu.
2: Likewise, money, misuse of money is evil.
3: Kanuka dhanam kudanu oka lakshmi samanamainatundi.
2: So money is akin to Goddess Lakshmi. Do not waste it.
3: Kanuka ilanti dhanani kudanu manamu durviniyogam cheyaradu.
2: So such a money also should not be wasted by us.
3: Inka moodavadi kalam.
2: Then we come to time.
3: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలతత్వమునాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
2: నౌ దిస్ ఐడియా ఆఫ్ టైమ్ అగైన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ప్రొక్లెయిమ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ టైమ్ యాజ్ వన్ హూ ట్రాన్సెండ్స్ టైమ్ హూ హ్యాస్ నో లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. నౌ సచ్ ఎ టైమ్ విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ నోబుల్ షుడ్ నాట్ బి వేస్టెడ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
3: ఇంకా నాలుగోది ఎనర్జీ. అదే మన ఆత్మశక్తి.
2: Then we come to the fourth component, energy, that is your Atma Shakti.
3: Ee deham oka matter.
2: Now body is matter.
3: Idi oka padarthamu.
2: This is a material entity.
3: ఈ అది ఒక శక్తి.
2: Whereas that is energy.
3: శక్తి లేని పదార్థము పదార్థము లేని శక్తి ఉండటకు వీలు కాదు.
2: Matter without energy, energy without matter cannot exist.
3: కనుక matter and energy రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
2: Because matter and energy, these two together give you a human being.
3: మనం ఎనర్జీని వేస్ట్ చేస్తామా, ఆత్మశక్తిని వృథాపరిచితమా, మన జీవితమే వృథా అయిపోతుంది.
2: If you are wasting energy, then you are wasting your life as such.
3: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి దాని లోపల మనం ఏ కించిత్తు కూడాను వృథా చేయడానికి ప్రయత్నించకూడదు.
2: So here you have, in your day-to-day life, there are so many things that you should not waste. Waste a thing, you have wasted your life.
3: Kanuka, manam ee samaveshamlo cheradaniki kaalanni manam waste chestunnam.
2: So here, in order to take part in this conference, we are wasting time, we are spending time.
3: Food nu manam waste chestunnam.
2: We are also partaking of food.
3: Inka dabbu nu waste chestunnam.
2: We are also wasting money.
3: Energy ni waste chestunnam.
2: Wasting energy.
3: అయితే ఇది ఎప్పుడు వేస్ట్ అవుతుంది? మనం ఈ సంకల్పించినటువంటి ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆచరణలో పెట్టకుండినప్పుడు ఇవన్నీ వేస్ట్ అవుతాయి.
2: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ ఎక్స్పెండింగ్ దస్ ఫార్ దేల్ ఆల్ టర్న్ టు బి వేస్ట్ యు నాట్ అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ.
3: నిజముగా సత్య ధర్మ శాంతి ప్రేమలను మనము ఆచరణలో పెట్టినా ఇవన్నీ వేస్ట్ అవుతాయి, నాట్ వేస్ట్.
2: And when you are not been able to understand the meaning of these satya dharma ahimsa shanti prema, once you have understood them, then they become taste, not waste.
3: ఇదే మన యొక్క జీవితము.
2: దిస్ ఇస్ ఆల్ లైఫ్.
3: దీని యొక్క టేస్ట్ ను మనం అనుభవించాలి, కానీ వేస్ట్ ను మనం చేయకూడదు.
2: సో ట్రై టు ఎక్స్పీరియన్స్ ద టేస్ట్ ఆఫ్ దిస్ లైఫ్, డు నాట్ ఫ్రిటర్ ఇట్ అవే, డు నాట్ వేస్ట్ ఇట్ అవే.
3: ఈ భౌతిక స్త్రీతో మనం ఏమాత్రం కూడా దీనిని సంపాదించుకోలేము.
2: నౌ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యు కెనాట్ గెట్ త్రూ దీస్ ఫిజికల్ మీన్స్.
3: కనుక ఆధ్యాత్మిక స్త్రీని మనం సంపాదించాలి.
2: Don't go for this material wealth or possessions, go for this spiritual wealth.
3: ఇలాంటి మానవత్వాన్ని మనం నిలుపుకోవడానికి ప్రయత్నించాలి.
2: It is this existence of ours that we must uphold.
3: ee naadu lokamulo undinatundi sarva vidhamainatundi ashantini manam dooram gaavinchalananna mana manavatvanni abhrudhi gaavinchi ee abhrudhi gaavinchinatundi manavatvanni prachara prabodhanlo manamu aacharana roopamainatundi reetilo manamu andinchinappude ee lokamu nitya kalyana pachana tharamto kilakila laadutu kalakala navutundi.
2: Today the human race has to march forward. Then it is the human values that have to be brought to the fore. And it is they which should reign supreme. And that will be the day of prosperity, peace and joy and well-being and welfare all around.
3: Manamu palla pallalona praveshinchi ee manavattam anetuvanti vilavulu prati vyaktiki ni bodhinchadaniki kunukovali.
2: We must embark on this exercise of going out to every village and try to teach them the idea of these human values.
3: ప్రతి విద్యాలయంలో కూడా మనం ప్రవేశించాలి.
2: Try to go into the portals of every college and school.
3: పవిత్ర హృదయాలయంలో బాలబాలికలకు ఈ మానవత్వాన్ని చక్కగా బోధించాలి.
2: Try to teach these sacred tender hearts the ideas of the human values.
3: అప్పుడే భవిష్యత్తులో భారతదేశం అనేటువంటిది చక్కని ఆధ్యాత్మికోన్నతిని అందుకోగలదు.
2: So only then will the future of the country, this Bharat Desh, will stand firm.
3: ఈ భారతదేశం అనేటువంటి దాని యొక్క అంతరాత్మాన్ని కూడా మనం గుర్తించాలి.
2: We should also understand the meaning of this Bharat Desh.
3: భా అనగా ప్రకాశము.
2: Bhavi means effulgence.
3: Rati anaga dinini aashinchatamu.
2: Rati means one which takes shelter.
3: Kanuka prakashamainatundi oka velchurunu aashinchetundide Bharatadesham.
2: So you are trying to aspire for this effulgence. That is
3: anaga gnana bhaskaruni aashinchetundide Bharatadesham.
2: That means Bharatadesha is that which wants to go for this effulgence.
3: Anaganeetundi andhakaranni aashinchetundide kaadu Bharatadesham.
2: Which aspires for this effulgent sun, not something which aspires for the darkness.
3: Divyamaina pavitramaina aatmatattvam anetundi manavatvanni abhirudhi parchukoni ee prapancham yokka vyaktini vyaptini gaavimpajeseetundide Bharatadesham yokka visishtata.
2: The distinctive feature of this Bharat Desh is one which secures and aspires for this effulgence, wants to radiate it all around to every nook and corner of the globe.
3: ఇట్టి భారతదేశంలో పుట్టినందుకే మనం ఎంతైనా కూడా నువ్వు గర్వించవచ్చు.
2: We should certainly be proud for having been born in a land.
3: ఇలాంటి సదవకాశం మానవులకు లభించటమే మహాభాగ్యము.
2: And it's a great opportunity given to man. That's a great piece of
3: ఈ భాగ్యాన్ని మనం వృథా చేసుకోరాదు.
2: Do not fritter away this fortune.
3: ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగపరచుకోరాదు.
2: Do not fritter away this opportunity.
3: దీనిని సార్థకంగా గావించుకొని
2: sanctify it and make the best of it.
3: Parathamunu pondi,
2: try to see that which is beyond,
3: bodhinchi
2: and try to teach that which is truth.
3: Divyatvani anubhavinchali
2: and experience divinity.
3: Ide nijamainatundi manavattvam.
2: This is a true human quality.
3: Ee manavattvanni aneka vidhamulalo aneka vidhamainatundi margamulu yendu aneka vidyalu yendu physics, chemistry, botany, geology, mathematics annintu yendu kudanu ee manavattvanni manamu దీన్ని ఇమిడ్చాలి.
2: ద ఐడియా ఆఫ్ ఎ హ్యూమన్ వాల్యూ షుడ్ బి క్యారీ టు ఎవ్రీ సబ్జెక్ట్, బి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్.
3: అన్ని సబ్జెక్ట్ ఎందు కూడాను కామన్ సబ్జెక్ట్ మానవత్వం.
2: దేర్ ఇస్ దిస్ కామన్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్, దట్ ఈస్ ది హ్యూమన్ వాల్యూస్.
3: నేను అనేక పర్యాయాలు చెప్పాను. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబి, ఖీర్ ఇవంట, దీని అన్నింటి ఎందుకు చక్కెర ఎంత ప్రధానమో అదే విధంగానే సర్వ విద్యలు ఎందుకును, సర్వ శాస్త్రములు ఎందుకును మానవత్వం అనేటువంటి యొక్క ప్రధానమైన విద్యను ఇందులో ప్రవేశపెట్టాలి.
2: I have talked about this many times before. Just as in the different types of sweet like the Mysore Pak, Gulab Jamun and so on, sugar is the common entity. So also in all the Shastras and all the scriptures, there is this common derivative of a human value or the human quality.
3: Manam oka physics ni cheptunnamu.
2: Like we want to teach physics.
3: Ee physics lopulu kuda manavatvanni imitchali.
2: So while teaching physics, try to bring in the idea of these human values.
3: ఇది ఒక టేబుల్, ఇది ఒక పదార్థ విజ్ఞానం.
2: Like we say, this is the table.
3: ఇది ఒక ఫిజిక్స్.
2: This is the study of physics, the nature of this table.
3: దీనిలో జడమైనటువంటిది అని మనం బోధిస్తున్నాము.
2: Now we try and say that this is something which is inert.
3: అయ్యా, ఇందులో కూడా మానవత్వం ఉంటుండాలి. మానవత్వంలో ప్రతిదానికి మీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుండాలి.
2: So we have to say, now in everything, there are these three ideas of reaction, resound and reflection.
3: Manam ee table gattiga kottinam.
2: Like we have now hit the top of the table, thumped it.
3: Deeni kotti anukuntunnam manam.
2: Having thumped us, we immediately feel the pain of it.
3: Neevu table nu kottinaavu ani maatrame nee prataapanni maatrame nee cheppukuntunnavu.
2: Now in the first place you said, you have thumped on the table, you have hit the table, you are priding yourself on that.
3: కాదు, టేబుల్ కూడా నిన్నంత గట్టిగా కొట్టింది.
2: బట్ వాట్ హస్ హ్యాపెన్డ్ ఇస్ ద టేబుల్ ఆల్సో హస్ హిట్ బ్యాక్ అగైన్స్ట్ యు.
3: కనుక నీకు నొప్పి ఏర్పడుతుంది.
2: దట్స్ వై యు ఆర్ ఫీలింగ్ ద పెయిన్ ఆఫ్ ఇట్.
3: ఇది నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూ.
2: దిస్ ఇస్ హ్యూమన్ వాల్యూ అట్ ఇట్స్.
3: మనం ఏది చేసినప్పటికీ దీని యొక్క రియాక్షన్ ఉంటుండాలి.
2: సో వాట్ ఇస్ దిస్ హ్యూమన్ వాల్యూ టాకింగ్ అబౌట్? ఇన్ వాట్ ఎవర్ యు డు దేర్ ఇస్ బౌండ్ టు బి ఎ రియాక్షన్.
3: ఒక బాలును ఒక గోడకు గట్టిగా కొట్టినామంటే ఎంత గట్టిగా కొట్టినామో ఆ బాల్ అంత వెనుకకు వస్తుంటుంది.
2: నౌ లైక్ వైజ్ యు హావ్ థ్రోన్ ఎ బాల్ అగైన్స్ట్ ఎ వాల్ అండ్ ఇట్ బౌన్సెస్ బ్యాక్ అగైన్స్ట్ యు.
3: కనుకనే మనం ఏది చేసినప్పటికీ దీనికి ఒక కర్మల విత్తన స్వరూపాన్ని ధరిస్తుండాలి.
2: సో ఇన్ వాట్ ఎవర్ యు డు యు ఆర్ లిటరలీ సోయింగ్ ద సీడ్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
3: కనుక మనం చేసినవన్నీ కూడాను ఈనాడు కాకపోయినా రేపటికైనా కూడాను దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించవచ్చు.
2: సో ఇఫ్ నాట్ టుడే ఫర్ వాట్ ఎవర్ యు హావ్ డన్ యు గాట్ టు ఎక్స్‌పీరియన్స్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్ ఇఫ్ నాట్ టుడే టుమారో.
3: కనుక నీవు చెడ్డను చేయకుండా ఉంటుంది.
2: దట్స్ వై డు నాట్ డు ఎనీథింగ్ విచ్ ఇస్ బ్యాడ్.
3: నీవు చెడ్డను చూడకుండా ఉంటుంది.
2: డు నాట్ సీ ఎనీథింగ్ విచ్ ఇస్ బ్యాడ్.
3: చెడ్డను తలచకుండా ఉంటుంది.
2: డు నాట్ థింక్ బ్యాడ్.
3: కనుకనే do good, be good, see good, this is the way to God.
2: That's why it's been said, be good, see good, do good, this is the way to God.
3: ee vidhamainatunte oka bhavanni manamu hrudayamlo talchukunte ide nijamainatunte manavattam.
2: Let such a feeling permeate your being and that is, I mean, you can experience
3: it. Ee rasayana shastram,
2: then you talk of the subject of chemistry.
3: Ee rasayana shastram anekunte ekkada untundadi, mana dehamlone untundadi.
2: Now where is this chemistry to be found? Your body itself is the source for it.
3: ఈ వేదములో అంగీరస అని ఒక పదం వస్తుంది.
2: నౌ ఇన్ ద వేద దేర్ ఇస్ దిస్ ఫ్రేజ్ అంగీరస.
3: అంగీరస అంటే ఏమిటి అర్థం?
2: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
3: అంగములో ప్రతి భాగమునందు కూడాను రసస్వరూపుడై ఉన్నాడు దైవత్వం.
2: వాట్ ఇట్ మీన్స్ ఇస్ ఇన్ ఎవ్రీ ఆర్గన్, ఎవ్రీ ఎంటిటీ ఆఫ్ యువర్ బాడీ, గాడ్ రిసైడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ రస.
3: దీనిని రసో వైసహ అనింది ఉపనిషత్తులు.
2: ద ఉపనిషత్స్ సే టాక్ అబౌట్ ఇట్ యాస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ రస.
3: కనుక మన దేహమంతా కూడాను రసమయమే.
2: సో అవర్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ రస.
3: ఈ రసమయమైనటువంటి ఒక తత్వాన్ని దైవి మానవత్వంగా భావించుకున్నప్పుడే ఇదే రసస్వరూపం అయిపోతుంది.
2: సో వన్స్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్, దెన్ దిస్ బికమ్స్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్, రసస్వరూపం.
3: దీనిని కేవలం బాహ్యమైనటువంటి స్థూలమైనటువంటి రసంగా మనం భావించుకున్నప్పుడు మన జీవితమే నీరసమైపోతుంది.
2: నౌ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ లుక్ అపాన్ దిస్ రస యాజ్ సంథింగ్ విచ్ ఇస్ గ్రాస్, దెన్ సర్టన్లీ యూ బికమ్ వీకెండ్.
3: అదే విధంగానే ఒక మ్యాథమెటిక్స్ ఉంటుండాలనుకోండి.
2: నౌ లైక్ వైజ్ యూ టాక్ అబౌట్ సబ్జెక్ట్ ఇన్ మ్యాథమెటిక్స్.
3: ఈ మ్యాథమెటిక్స్ లోపల కూడాను 2+2+2+ అని పెట్టుకుంటే 6 అంటాం మనం.
2: నౌ హియర్ వి హావ్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2+2+2=6.
3: కానీ 2-2-2 అంటే =0 అయిపోతుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ 2-2-2=0.
3: కానీ మనము ఈ ప్లస్ లు మైనస్ లు రెండు పెట్టకుండా పోతే 2-2-2 అయిపోతుంది.
2: On the other hand, without the plus sign or the minus sign, you merely have the twos, 2, 2, 2, it becomes 222.
3: కనుక మనం ప్లస్ లు మైనస్ లు అనేటువంటి అన్నింటినీ ఏకత్వంగా చేసుకోవాలి.
2: సో హియర్ వాట్ ఇట్ మీన్స్ ఇస్ ట్రై టు మేక్ వన్ బోత్ ద ప్లస్ అండ్ ద మైనస్.
3: దీనికి ఇంకా ఒకటి చిన్న ఉదాహరణ.
2: దేర్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్.
3: మనము మ్యాథమెటిక్స్ లోపల చూస్తుంటుంటే 3-3-1=2 అంటాం.
2: Now here again, in this simple example, we have 3-1=2.
3: కానీ ఆధ్యాత్మికం లోపల ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని 3-1=1 అవుతుంది.
2: బట్ ఇన్ ద స్పిరిచువల్ డొమైన్ ద సేమ్ ఈక్వేషన్ రీడ్స్ 3-1=1.
3: ఇది ఎట్లా?
2: హౌ ఇస్ దిస్? యు మస్ట్ ఆస్క్.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: హియర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్.
3: ఒక మిర్రర్ ఉంది.
2: యు హావ్ ఎ మిర్రర్.
3: ఈ మిర్రర్ ముందు పోయి నీవు నిలుచుకున్నావు.
2: యు హావ్ స్టూడ్ బిఫోర్ దిస్ మిర్రర్.
3: కానీ అందులో నీవు, మిర్రరు, మిర్రర్ లోపల ప్రతిబింబము, ఇక మూడు ఉంటున్నాయి.
2: హియర్ యు హావ్ 3 థింగ్స్, యువర్ సెల్ఫ్, ద ఫస్ట్ మిర్రర్, ద సెకండ్ అండ్ యువర్ ఇమేజ్ ద థర్డ్.
3: కనుక ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. నీవు, నీ యొక్క ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
2: సో హియర్ యు హావ్ 3 ఎంటిటీస్, యువర్ సెల్ఫ్, ద మిర్రర్ అండ్ యువర్ ఇమేజ్.
3: ఈ మూడులో అద్దము తీసివేసి ఒకటే నిలిచిపోతుంది.
2: నౌ అవుట్ ఆఫ్ దీస్ 3 యు రిమూవ్ ద మిర్రర్. నౌ వాట్ ఇస్ లెఫ్ట్ ఇస్ 1.
3: అద్దం ఉండినప్పుడే మీ రిఫ్లెక్షన్ కనపడుతుండాలి, కానీ అద్దమే లేకపోతే రిఫ్లెక్షన్ లేదు.
2: సో లాంగ్ యాజ్ ఎ మిర్రర్ వాస్ దేర్ యు ఆర్ ఏబుల్ టు సీ యువర్ ఇమేజ్. యు రిమూవ్ ద మిర్రర్ యు కాంట్ సీ యువర్ ఇమేజ్.
3: కనుక నీవు అనేటువంటిది దైవత్వము.
2: సో హియర్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ గాడ్.
3: ప్రకృతి ఒక మిర్రర్.
2: ద మిర్రర్ ఈస్ లైక్ నేచర్.
3: అందులో ప్రతిబింబమే జీవతత్వము.
2: అండ్ దాట్ విచ్ ఇస్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ దేర్ ద ఇమేజ్.
3: నీవుండటమే ప్రకృతి లోపల నీ జీవతత్వం కనిపిస్తుండాలి.
2: So long as this mirror is there, you are able to see your reflection
3: in the mirror. నీవు మాత్రమే చూస్తావు, జీవతత్వం కూడా ఉంటుంది.
2: రిమూవ్ ద మిర్రర్ ఆఫ్ దిస్ నేచర్, దేర్ ఇస్ నో జీవ, ఓన్లీ యు ఆర్ దేర్.
3: కనుక నీవు ప్రధానము.
2: సో యూ, దాట్స్ ఇంపార్టెంట్.
3: కనుక నీ యొక్క దివ్యతత్వాన్ని నీవు గుర్తించుకోవాలి.
2: అండ్ దట్ ఈస్ డివినిటీ. ట్రై టు అండర్స్టాండ్ దట్.
3: దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అన్న.
2: దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్.
3: ఈ సెల్ఫ్ రియలైజేషన్ కు పూర్వం ఏముంటుండాలి?
2: వాట్ ఈస్ దేర్ బిఫోర్ దిస్ సెల్ఫ్ రియలైజేషన్?
3: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయాలి.
2: Prior to self-realization, indulge in self-sacrifice.
3: ఈ సెల్ఫ్-సాక్రిఫైస్ ముందు ఏముంటుండాలి?
2: Prior to self-sacrifice, what do we have?
3: దీనికి self-satisfaction కావాలి.
2: You need self-satisfaction.
3: ఈ self-satisfaction ముందు ఏముంటుండాలి?
2: What is there before this self-satisfaction?
3: ఈ self-satisfaction self-confidence ఉండాలి.
2: You need to have self-confidence.
3: కనుక self-confidence మొదలు, self-satisfaction రెండవది, self-sacrifice మూడవది, self-realization నాలుగవది.
2: So you have here first self-confidence, then self-satisfaction, then self-sacrifice.
3: కనుక మొట్టమొదటి self-confidence, అది foundation.
2: And finally self-realization. But self-confidence is the first thing.
3: Self-satisfaction wall.
2: Self-satisfaction is like the wall.
3: Self-sacrifice roof.
2: Self-sacrifice like the roof.
3: Self-realization life.
2: Self-realization is your life.
3: కనుక ఈ roof కు wall కు self-satisfaction అనేటువంటి దానికి self-confidence ఉండాలి.
2: So for this roof or the wall of your life, you need to have this support or the foundation.
3: కనుక మీ అందరి ఎందు కూడాను ఈ మానవత్వం అనేటువంటి ఆత్మ విశ్వాసాన్ని మీరు బలపరచు.
2: ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఐడియా ఆఫ్ ఆత్మ.
3: విశ్వాసం ఉండినప్పుడే మానవత్వాన్ని తప్పక మనం సాధించగలం.
2: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సర్టెన్లీ యూ విల్ అండర్స్టాండ్ యువర్ ట్రూ నేచర్.
3: ఈ మానవత్వం అనేటువంటిది సాధించలేనటువంటి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనే అర్థం.
2: One who is not able to understand these human values, there is no self-confidence in them.
3: ఇదే మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి యొక్క గుణం.
2: This is the primary of these qualities of what you call human values.
3: లేకపోతే జంతునాం నరజన్మ దుర్లభం. ఈ మానవత్వానికి ఇంత దుర్లభమైనటువంటి యొక్క పేర్లు ఎందుకు లభిస్తాయి?
2: But why then said the human life is the most difficult of all lives to get? Why is it so?
3: దీనిలో ఇంత పవిత్రం ఉంటుండాలి.
2: Because there is so much of sacredness.
3: పవిత్రతను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
2: But we are not able to understand this.
3: దానిని దుర్వినియోగపరుచుకుంటున్నాం.
2: We are misusing it.
3: దుర్మార్గంలో దీనిని అనుభవిస్తున్నాం.
2: And taking it into the path of the evil and the bad. This is not good.
3: నిజముగా మనం మానవులము.
2: Truly speaking, we are human beings.
3: ఇది ఎన్ని జన్మల నుంచో వచ్చినటువంటిది.
2: This has come to us today after many lifetimes.
3: ఈ పదమునందే ఉంటున్నది దీని యొక్క దివ్యత్వము.
2: The divinity is contained in the words describing this entity.
3: ఈ మానవ అనేటువంటి పదమునకు ఎన్ని అక్షరాలు ఉంటున్నాయి?
2: Now for instance, this manava, how many words are there?
3: మానవా, మూడు అక్షరాలు ఉంటున్నాయి.
2: How many alphabets are there? 3.
3: మా అనగా కాదు.
2: మానవా, మా మీన్స్ నో.
3: నవ అనేటువంటిది కొత్త.
2: నవ మీన్స్ సంథింగ్ విచ్ ఇస్ న్యూ, నావెల్.
3: కనుక మానవ అంటే ఇది కొత్తది కాదు అని మనకు.
2: సో మానవా హియర్ మీన్స్ this is not new.
3: Anaga ini germanam nunchina vastuntundadi.
2: Meaning it's been coming to us from any number of lifetimes in the past.
3: Aithe deeniki inka oka arthanu isukunte manava, managa ajnanam, nanaga lekunda, vanaga vartinchadam. Ajnanam lekunda vartincheetunte vaadu manavudu.
2: There is yet another meaning for this word manava. One who can conduct himself without any trace of ignorance, that is manava.
3: Kanuka managlo ajnanam praveshincharadu.
2: So there should be no room for ignorance in us.
3: ee narajanmame kadajanmam.
2: దిస్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ద లాస్ట్ ఫర్ అస్.
3: కనుక ఈ కడగన్నం లోపల మనము సరైనటువంటి ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: సో ఈవెన్ యాజ్ వి హ్యావ్ దిస్ లైఫ్ ట్రై టు యూజ్ ఇట్ ప్రాపర్లీ.
3: దివ్యత్వాన్ని గుర్తించాలి.
2: ట్రై టు అండర్స్టాండ్ ద డివినిటీ ప్రాపర్.
3: మానవత్వాన్ని అనుభవించాలి.
2: ట్రై టు ఎక్స్‌పీరియన్స్ దీస్ వాల్యూస్.
3: పవిత్రములో ప్రవేశించాలి.
2: అండ్ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ సెక్రెట్.
3: ఇదే దీని యొక్క ఆధారం.
2: దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ అండ్
3: ఇదే దీని యొక్క లక్ష్యము.
2: దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ అండ్ గోల్ ఆఫ్.
3: ఇదే దీని యొక్క గమ్యము.
2: దిస్ ఈస్ ద డెస్టినేషన్ ప్రాపర్.
3: ఈ గమ్యమైన లక్ష్యమైన పవిత్రమైన కర్తవ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: This is the goal, this is the aim, this is the purpose, and this is the duty of one's life. I am hoping and blessing you all that you shall be successful in this endeavor, and I am bringing this discourse to a close.

0: మన సాయి రామచంద్రుడు వచ్చాడు, మన సాయి రామచంద్రుడు వచ్చాడు.
1: You have been listening to songs by Swami students.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.
4: ప్రేమ స్వరూపులారా, గా అనగా విద్య.
5: గా సింబలైజెస్ విద్య, నాలెడ్జ్.
4: నా అనగా విజ్ఞానము.
5: నా ద స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్ఞాన.
4: బుద్ధి విజ్ఞానమునకు అధిపతి గణపతి.
5: గణపతి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్.

0: embodiments of love.
1: గురువు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
0: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
1: వహే గురు,
0: ఓన్లీ వన్ గురు.
1: ఇద్దరు కాదు,
0: నాట్ టూ.
1: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
0: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ ద మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్తులు గావిస్తూ వచ్చింది.
1: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ద బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సం అనగా చిదానందము, ఆత్మానందము.
1: సం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: అనాది కాలమునుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైన దైవ ప్రేమ.
1: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. Pavitramainatuvanti Premani Pradhanamainatuvantidi.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, elders have told us that which is obtained with a single-minded purpose of devotion and dedication is
1: Advaita darshaname gnanam ani kudanu grandhamulu bodhinchutunnavi,
0: is gnana or supreme knowledge. Further, you have understood what Advaita or non-dualism is, and that is gnana.
1: Kani ee Advaita margamulo gnana margamunandu ninnu pondutaku సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of gnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of gnana.
1: ఇంకా జప, తప, ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: Now, even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyanunnatundi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyam unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyam unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and a material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమనే అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: Swartharahitamu, phalarahitamu, parishuddhamu ainatunti premani, pavitramaina paramatma premaga nirupinchavachu.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: Indulo ye okkati lekapoyinappatikini, idi paripurnamu kaaneru.
0: If you do not see any of these qualities in it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందటానికి అవకాశం ఉంటుంది
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్
1: ప్రేమ లేనటువంటి జీవితము ప్రేమ లేనటువంటి యొక్క తత్వము ప్రేమ లేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ Devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్పుతుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: చెప్పగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము చేయగది కృష్ణ గానము చేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: The Gopikas would sing out to Lord Krishna thus, O Lord, may we be able to cultivate this field of our heart wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudram nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivam nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarincheatundi kanamulanu choochutumo, అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ ఇన్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలం ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deeni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables pre and ma which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadulalo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ee meghamula varshamu samattanga undinappadikini parishuddhanga undinappadikini padina pradesham yokka swabhava swaroopanni kudanu idi kontha varakunu maarpu chendutundi.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes. But what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: Isukalo varsha jaladhara inkipo,
1: like if this rain were to fall on a beach of sand, it will sink, it will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: ముత్యపు చిప్ప పైన పడినా అది ముత్యములుగా మారు.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: అదే విధముగానే నల్లరేగడి పైన పడినటువంటి యొక్క జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: samudramulo padinappudu ivu uppaga mari potundi,
1: the rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: Nadilo padinappudu tiyadanamulo tiyaga roopondutundi.
1: If it is part of a river, it will become sweetness itself.
0: Adhe vidhamugane prema paramatma swaroopam ainappatikini vari vari hrudaya paripatmanu patti ee prema swarthanga పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్,
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: It is because of this that we look upon God as one who has attributes and qualities.
0: భగవంతుని యందు ఎట్టి మార్పును నువ్వు రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken whatever be the intensity of the external
0: vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakudadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopaginchanu etakegaru bhitila boru గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికల్స్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలబోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or
0: moved. Hrudayam aneetvanti yokka deenilo mana prema hattukoni povali.
1: The same manner in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: Mana prema రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వ సామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్రోమాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: ద సన్ విచ్ రైజెస్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్, యు విష్ టు సీ దిస్ సన్. నౌ యు డోంట్ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ థింగ్ లైక్ ఎ టార్చ్ లైట్ ఆర్ ఎ కిరోసిన్ ల్యాంప్ అండ్ సచ్ అదర్ ఆర్టిఫిషియల్.
0: సూర్యుని యొక్క ప్రకాశంతోనే సూర్యుని చూడొచ్చు.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandrani yokka challadanam telladanam tone chandrunu kuda manam chudavachu.
1: Likewise, you could see the moon through the coolness that it the moon radiate.
0: Ee surya chandrunu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane gana premalanu manamu darshinchavalanna gana premala chetane darshinchali.
1: In the same manner, if you wish to have this sense of knowledge and this sense of love, the media should be adopted our knowledge and love again.
0: Kanukane premane prakashamu.
1: Therefore love is this effulgence.
0: Premane pranamu.
1: Love is verily your life.
0: Premane daivamu.
1: Love is God.
0: Kanuka prema dwarane prema swaroopunni pondutaku prayatninchali.
1: You should strive therefore to secure God through the medium of love.
0: Itti pavitramainatundi premane paramaatmudu korutuntadu.
1: It is this pure love that God seeks of you.
0: Kani ee premanu artham chesukoneinatundi manavulu దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకుని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ప్యూర్ లవ్. హీ గివ్స్ ఇట్ డిస్టార్టెడ్ వర్షన్స్, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్, ఇన్ ద ప్రాసెస్ గెట్స్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: ద చేంజెస్ దట్ హీ విట్నెసెస్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ సెన్స్ ఆఫ్ లవ్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్ హస్ నథింగ్ టు డు విత్ గాడ్స్ లవ్.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: కానీ ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా భగవంతుడు చలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములు పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this? We should offer.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? O Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలికింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. O Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినది నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు. వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: ee ganga tana janamulku tanga arpitam cheyamani ganga koraledu.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgane bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam ee matramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: హీ కెన్ నెవర్ బి బౌండ్ బై వాట్ యు ఆఫర్ ఇన్ ఎ మెటీరియలిస్టిక్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: యూ వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్, ద ఫీలింగ్ బిహైండ్, ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: బికాజ్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ ద సిట్యుయేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్సన్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు, ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: కన్ను విప్పి చూడరోరన్నా, శ్రీ దేవదేవుని ఎన్నగా మెందందు కలడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ హీ ఈజ్ ఇన్ పర్తి. దిస్ ఈజ్ యువర్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ఈవెంట్స్ బికాస్ ఎట్ ఆల్ టైమ్స్ ఎట్ ఆల్ పాయింట్స్ అండ్ ఆల్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ సాయి హ్యాస్ ఆల్వేస్ బీన్ ప్రెసెంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. ఓన్లీ యూ హ్యావ్ టు లుక్ అవుట్ టు హిమ్ విత్ ఓపెన్ ఐస్ అండ్ హీ రెస్పాండ్స్ అండ్ హీ కమ్స్ ఫోర్త్ టు యూ. సాయి ఈజ్ నాట్ వన్, ద లార్డ్ సాయి ఈజ్ నాట్ వన్ హూ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ క్యారీడ్ అవే బై ఎంప్టీ వర్డ్స్, నాట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ ఎంప్టీ వర్డ్స్ అండ్ ఎంప్టీ అష్యూరెన్సెస్. హీ ఈజ్ దేర్ ఫర్ ఆల్ టు సీ, perceive and experience at all times if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudarorenna. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే ఒట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: హీ ఈజ్ నాట్ వన్ హూస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ క్యారీడ్ అవే బై ఎంప్టీ వర్డ్స్ అండ్ ఎంప్టీ యాక్షన్స్. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu satyam yokka bhaktamu ee yokka bhavam yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction and there is this force.
0: తాత్కాలికంగా అది ఏదొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనం చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily of course you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదనియు మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమ్మని సాయి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ సాయి దేర్ ఇస్ దిస్ ఎనర్గైజింగ్ ఫోర్స్, దేర్ ఇస్ దిస్ సుప్రీం సెన్స్ ఆఫ్ కన్విక్షన్ అండ్ దేర్ ఇస్ దిస్ ఫోర్స్.
0: తాత్కాలికంగా

0: స్థాయి సంబోధించాడు.
1: Like the other day while discussing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: మనసు మాట నడత మనిషికి ఒక్కటైనా
1: if there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu,
1: he is a man of truth.
0: ee moodintilo e maatramaina bhinnanga bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai maata, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: సో ద వర్డ్ ఆఫ్ సాయి, ద థాట్ ఆఫ్ సాయి అండ్ ద యాక్షన్ ఆఫ్ సాయి వుడ్ ఆల్వేస్ బీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: సో దిస్ టాక్ అబౌట్ 60 లక్షలు విచ్ హావ్ బీన్ అక్యుములేటెడ్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ మియర్లీ టు ఇంప్రెస్ యూ. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakshale kaadu 60 kotla kotlu vachinappudiki arakaasuga kuda nenu bhavinchanu.
1: It is not merely 60 lakhs being given to me. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: Sai aasinchedi okka nirmalamaina premana maatrame.
1: All that Sai asks forever is pure unsullied love.
0: Atti variki emaina ivadaniki nenu siddhanga untuntanu.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: Nenu ichukuntanu.
1: Sai will give himself to such a person.
0: Ee satyanni konta santikta avasthalo undinatvanti vyaktulu chakkaga gurtinchalani nenu aashisthunnanu.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ ఎట్ టైమ్స్ ఇస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: ఆల్ ద వైల్ బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ద మైండ్ టెండ్స్ టు డిస్కార్డ్ దాట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాది బలవద్రుడము, కృష్ణ ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్తూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, కీవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.

0: mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
1: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీ విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
0: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
1: దానిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
0: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
1: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
0: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
1: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
0: Now in this world there are two categories of people.
1: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
0: One category is that which proclaims there is no God.
1: ఉంటే చూపగలవా అని మరొకటి.
0: The second category, okay, if God does exist, can you show him to me?
1: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
0: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
1: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
0: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
1: లేడు, తనకు లేడు.
0: Now there is no God, yes, as far as he is concerned.
1: మన పైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
0: He has no right to bring such a pressure on us.
1: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
0: What's the answer that we give?
1: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
0: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
1: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
0: Your God may not exist for you.
1: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
0: But you have no right whatsoever to say that my God does not exist.
1: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: It is this strength of purpose and conviction that we should project in such situations.
1: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
0: Now the second category, okay, if God exists, can you show him to us?
1: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
0: The answer that you must give is, if you wish to really see God, follow me.
1: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
0: You do not wish to follow me and you want to see God. How is it possible?
1: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
0: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
1: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
0: Now I maintain that there is butter in milk.
1: ఉంటే చూపమని వారి వాదన.
0: The other side says, okay, if the butter is there, show the butter to me.
1: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
0: What's the answer that we give?
1: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
0: Oh man, make this milk into curd.
1: పెరుగును మరించు.
0: And churn this curd.
1: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
0: Then the butter is there for you to see.
1: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
0: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
1: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
0: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
1: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
0: You must perform the sadhana that has to be done.
1: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
0: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
1: మూర్ఖత్వము అంటారు.
0: This is a case of foolishness proper.
1: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
0: Now there were two important pundits who had this liking for debate and argument and
1: dispute. వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
0: Now these pundits in those days were styled the non-believers, atheists.
1: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూషన్ అయినా నాస్తికులు రేషనలిస్ట్ అనేటువంటి వాళ్ళు వచ్చి ఇది చిగురు పరిస్థితి దగ్గరికి వచ్చి మీరు నాతో వాదించారు.
0: Now there were these two, Panchasika and Risika.
2: మీరు పండితులు.
0: These two were learned scholars, pundits.
2: విశ్వాసం కలవారు.
0: And those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
1: ee panchasikulu disekudu kudanu itti varito vaadinchadaniki e maatram kudanu angikarincharu.
0: Now these two scholars, panchasiku and disiku, would not agree to enter into this debate.
1: Kani janak maharaju aagnanu tirasa vahinchi వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
0: బట్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కింగ్ జనక, దీస్ టు అగ్రీడ్ టు ఆర్గ్యూ విత్ దీస్ రేషనలిస్ట్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్.
1: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
0: నౌ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, దేర్ మెయిన్ ప్లాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వాజ్, వాట్ యు సే ఎగ్జిస్ట్ we shall prove does not exist.
1: ఇది అర్థం లేనిటువంటి వాదన.
0: Now this is a meaningless debate.
1: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
0: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
1: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశికుడు సిద్ధమయ్యాడు.
0: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
1: Motta modati prashna okati vesadu, ayya janaka maharaju yokka bharya goppa pativrata annadu.
0: Now he made this statement, the wife of king janaka is a chaste woman.
1: Ee nastikudu kaadu ani cheppali kada.
0: Now it is in the nature of these rationalists to negative this statement.
1: Jawabu chikkaledu.
0: But faced up with this statement, they had no answer.
1: Maunam vahinchadu.
0: So that man maintained silence.
1: Inka rendava prashna adigadu ee panchasikudu, nayana neevu nee tandriki puttina vaadu kada annadu.
0: Then this panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father, is it not?
1: Nenu na nannaku puttaledu ani etta vaadinchagaladu.
0: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
1: Moodavadi nayana neeku neeku oka talli unnadi annadu.
0: Then the third statement made by Panchasiku was, oh son, you have a mother.
1: Naaku talli ledu ani cheppadaniki saadhyam kaade.
0: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
1: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్పితే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
0: సో హియర్ ఇట్ ఈస్ ద ఫూలిష్నెస్. యూ మస్ట్ ఎంగేజ్ ఇన్ ఆర్గ్యుమెంట్ ఇఫ్ దెర్ ఇస్ అ పాయింట్ టు బి ఆర్గ్యూడ్ అబౌట్. వేర్ స్టేట్మెంట్స్ ఆర్ క్లియర్ కట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, హౌ కెన్ యూ ఎంగేజ్ ఇన్ ఆర్గ్యుమెంట్?
1: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతూ వస్తున్నారు.
0: బికాస్ దట్ విల్ బి ఫూలిష్నెస్ అండ్ టుడేస్ వరల్డ్ అబౌండ్స్ ఇన్ పీపుల్ లైక్
1: వారికి విషయమా తెలియదు.
0: Who engage in such pointless debate.
1: Vishwasama ledu.
0: They don't know a thing, they don't know
1: the faith. Siddham.
0: But they are ready for argument.
1: Idi kevalamu proddugoneetunte aatalu.
0: This is merely a case of pastime for them.
1: Sovarattani penchukuneetunte vaari cheriyalu.
0: It's a case of the lazy one.
1: Kaniki ilanti daniki manam e maatram kodanu edurkovadaniki prayatnincharadu.
0: So we need not bother about such people and need not engage ourselves in debate.
1: మన హృదయం కూడాను చెరించిపోతుంది.
0: బికాస్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: బంగారు పని చేసేటువంటి కంపెనీల దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
0: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్, వీ హ్యావ్ వోర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్, వీ హ్యావ్ సాట్ ఫర్ ఎ వైల్, అవర్ క్లోత్స్ ఆర్ ఆల్సో బికమింగ్ డర్టీ.
1: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
0: బికాస్ హీ కీప్స్ బ్లోయింగ్ ఇన్ టు ద థింగ్ అండ్ అవర్ షర్ట్ ఈస్ ఆల్సో గెటింగ్ డర్టీడ్ ఇన్ ద ప్రాసెస్.
1: కనుక అట్టి వారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
0: సో వీ సీక్ ద కంపెనీ ఆఫ్ ద గోల్డ్ స్మిత్ అండ్ వీ ఆర్ గెటింగ్ చేంజ్ ఇన్ ద ప్రాసెస్ ఫర్ ద వర్స్. ఇన్ ద సేమ్ మేనర్ వీ సీక్ ద కంపెనీ ఆఫ్ ద బ్యాడ్. కనుక సత్సంగం
1: అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
0: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
1: సాయి బాబా టీవింగ్ ఆన్ డిజైర్స్ తో లక్షల కొద్దీ సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
0: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
1: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
0: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
1: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
0: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
1: వీరి చదువులు ఉండి గాని ప్రయోజనం లేదు.
0: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్. యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
1: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
0: Study of education, I have told you the other day, does not mean scholarship.
1: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
0: Many educated and intellectual ones also are subject to this feeling.
1: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
1: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
0: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
1: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుల పెట్టుట చూచి ఓర్వలేదు.
0: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
1: Ilanti ajnanulanu kontha varaku kannu tarpimpu cheyatundi oka prayatnanni sai cheyalani sankalpinchukuntunnadu.
0: So it is now sai's will to open the eyes of such ignorant and foolish persons.
1: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
0: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హి ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
1: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
0: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
1: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
1: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
0: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
1: Trust convener, state president, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనము చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: These committees should consist of the state president and the trust convener and a few other members, and they in turn should supervise the distribution of this money. They could deposit in a bank in fixed deposit, and the interest that accrues from that could be used for the projects that they have undertaken. This is my hope.
1: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
0: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
1: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
0: With this money you can embark on any seva activity. You don't have to go out of your way.
1: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
0: In addition, if there are people who are forthcoming, coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
1: సత్సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
0: The Satsai organization does not misuse even a single paisa.
1: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
0: ఎనీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ లైఫ్స్ ఇన్ ఫర్ దిస్ నోబుల్ కాజ్.
1: ప్రతి ఈ సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
0: ద పీపుల్ హూ వర్క్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ద సొసైటీ ఆర్గనైజేషన్ దే నోబిలిటీ అండ్ దే వర్చ్యూస్.
1: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
0: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
1: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి ఒక వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
0: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Satya organization.
1: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకుని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడా వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: అండ్ ల్యాక్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ఇన్ సొసైటీ ఆర్గనైజేషన్ ఐ వుడ్ లైక్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇమెన్స్ హ్యూమన్ రిసోర్స్.
1: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
0: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
1: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
0: ది స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
1: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
0: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ది మెయిన్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్.
1: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
0: యూ మైట్ ఫీల్ దట్ యువర్ బిజినెస్ కమిట్మెంట్స్ Your jobs and other avocations are going to support you. No. Sooner than later, they are going to leave you. The one permanent asset that you have is this seva or service. Those are like passing clouds, fleeting and moving. So long as you are alive, this money could be yours. As long as you are alive, the factory could be yours. Your business proposition could be yours. Once you are dead, there is no link between those and you.
1: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
0: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
1: Yevi nee venta vachuno avi nee swantamu.
0: That
1: ye nee venta raadu adi neevi kaavu.
0: That which comes with you now and after is your true asset, not other things.
1: Kanuka neete nundi meeru ఈ యొక్క సేవల పైన మరింత శ్రద్ధను అభివృద్ధి గావించుకుని ఈ సేవల్లోని ఎక్కువ కాలాన్ని కూడా మీరు సార్థకం చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: సో ఫ్రమ్ టుడే ఐఎమ్ హోపింగ్ దట్ యూ షుడ్ ఎంబార్క్ ఆన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ విత్ గ్రేటర్ విగర్ అండ్ డెడికేషన్.
1: అంతేకాకుండా ఒకరికొకరు అన్యోన్యమైనటువంటి ప్రేమ సంబంధాన్ని పెంచుకోవాలి.
0: ఫర్దర్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్లీనెస్ అమాంగ్స్ యూ ఆల్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను అభిప్రాయ భేదములు రాకుండా చూసుకోవాలి.
0: దేర్ షుడ్ బి ఎ యునానిమిటీ ఆఫ్ పర్పస్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్.
1: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
0: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
1: ఇదే మన యొక్క ఆదర్శము.
0: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
1: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
0: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
0: అండ్ టు అచీవ్ దిస్ ఇన్నేట్ ప్యూరిటీ సాక్రిఫైస్ ఇస్ నెసెసరీ.
1: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
0: వితౌట్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ప్యూరిటీ.
1: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
0: వితౌట్ ప్యూరిటీ దేర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ యూనిటీ.
1: కనుకనే చారిటీ, ప్యూరిటీ, యూనిటీ ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే డివినిటీ.
0: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
1: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
0: These are the four lamps or light flames that you must show to the world.
1: చతుర్విధ పురుషార్థములు అని చెప్తున్నారు. ధర్మార్థ కామ మోక్షములు అవి కాదు మన యొక్క పురుషార్థములు. త్యాగము.
0: We talk about the four పురుషార్థాలు, ధర్మార్థ కామ
1: పవిత్రము,
0: but they are not the ones. The
1: ఐకమత్యము.
0: The true purushartha are charity, purity, unity
1: and divinity. ee naalige mana nijamaina purushartamu.
0: These are verily the four purushartha.
1: Ivi lekapothe arthame lenuti jeevitham.
0: Without these essentials life is meaningless.
1: Vyartha jeevitame.
0: It is a fruitless life.
1: Kanuka neeti nundi ee naalugova ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ది డేస్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ డేస్ యు మస్ట్ హావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ, ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ, దీస్ ఆర్ ద వన్స్ దట్ యు మస్ట్
1: కనుక ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: సో టుడే ఐ యామ్ రిటర్నింగ్ దీస్ 60 lakhs ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్డ్ ఎర్లియర్ అండ్ ఐ యామ్ హోపింగ్ దట్ దీస్ 60 lakhs విల్ బి యూజ్ ఇన్ ద మేనర్ ఇండికేటెడ్. ఐ యామ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
0: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దిస్ సీలింగ్ ఆన్ డిజైన్స్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
1: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
0: దే ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given donated many
1: santapana kosam kodanu paapam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu
0: and also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this
1: adu kodanu nenu veluku ichi vestunnanu.
0: I am returning even these thousands and lakhs of rupees
1: varichina kitti prema naaku cherindi varichina kitti dhanam naaku akkarledu.
0: The love that they have given me has reached me. I have accepted that love.
1: ప్రేమకంటి మించినటువంటిది కాదు ఈ ధనము.
0: I don't want their money.
1: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
0: This money does not exceed this love in value.
1: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
0: In fact, there is nothing that can exceed love in value.
1: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణల కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చినాను.
0: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
1: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
0: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
1: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
0: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
1: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
0: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
1: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్యవాంఛలు లేక సాయి సేవాదాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
0: యూ షుడ్ నాట్ ఫీల్ థర్స్టీ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ సూపర్ఫిషియల్. యువర్ థర్స్ట్ షుడ్ బి ఫర్ వాట్ ఎవర్ సాయి లైక్ అండ్ ఆస్పైర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై ఫుల్ఫిలింగ్ వాట్ సాయి వాంట్స్ యూ టు డూ.
1: కనుక సాయి వాంఛలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
0: సో ఇన్ ఆర్డర్ దట్ యూ మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ which will satisfy what Sai wants you to do, I am also gifting to you tumblers to each of you.
1: లోకవాంఛను త్యజించి భగవద్వాంఛను వరించి అభివృద్ధి గావించాలని నా యొక్క ఆశ.
0: Desires pertaining to the world, discard them. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
1: ఏదో తమాషకు చెప్పాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
0: Now, I may have made a light-hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of
1: purpose.
0: The mother loves the child all the more only when she teases the child.
1: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకును వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
0: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
1: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు. అది స్వామికి తృప్తి.
0: So in the same manner, these officials, the organizers and other workers in the Sai organization have really been toiling selflessly.
1: Aithe antatone meeru trupti padaka ee aanandanni marinta abhivruddhi gavinchadaniki tagina krushi cheyali.
0: That certainly gives immense ananda to Sai, but you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
1: Evare vidhanga vimarsinchinappudiki meeru ee maatram kodunu chelinchaka mee sevalo nimagulu kaandi.
0: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
1: ఇదే నిజమైనటువంటి త్యాగం.
0: దిస్ ఈస్ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
0: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
3: యు వర్ లిసనింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ ది 24th of November 1985 during Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 4th of August 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 5 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। किसी भी भक्त के लिए आध्यात्मिक प्रगति अत्यंत आवश्यक है और इसका एकमात्र सुगम मार्ग शरणागति है। अतः हम सब में शरणागति से संबद्ध जितनी भी शंकाएं हैं, उनका निदान भगवान बाबा ने अपने इस दिव्य प्रवचन में सप्रेम किया है। अनेक सरल उदाहरणों के माध्यम से स्वामी हमें शरणागति तत्व के मार्ग में आने वाली अड़चनों के बारे में बताते हुए उनसे पार पाने की विधियों का उल्लेख करते हैं। वेदांत की चर्चाओं का जो जटिल विषय माया रहा, उसे बड़ी सरलता से विश्लेषित करते हुए इसे सुबोधगम्य ही नहीं करते हैं, प्रत्युत दैवानुग्रह को ही माया पर विजय पाने का सूत्र बताते हैं। अतः आध्यात्मिक यात्रा करने वाले बटोही के लिए स्वामी का यह प्रवचन एक ज्योति स्तंभ ही है।
4: श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञानात् कर्म फलत्याग त्यागश्चान्तिरनन्तरम्। దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరబీదులకి అభ్యాసము అని చెప్పబడుతుంది. ఇట్టి అభ్యాసమున కంటే దైవమును హృదయములో నిలుపుకొని తాదాత్మ భావమును పొంది ఏకత్వములో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికి ధ్యానము అన్నారు. ద్వై చిత్తయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం. ద్వై చింతయాం అనగా భగవంతుని చింతనే ధ్యానము అని కూడాను చెప్పబడుతుంది. కేవలం అప్పుడప్పుడు చింతించినంత మాత్రమున ఇది ధ్యానము కానేరదు. సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు సర్వావస్థలు ఎందు సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడాను చెప్పవచ్చు. అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంటుంది. కాలకర్మ కారణములకు అతీతమైనటువంటి స్థితిని ధ్యానం అని చెప్పబడుతుంది. కనుకనే అభ్యాసమున కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని. ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని. ఇది విచారణ శక్తితో కూడినటువంటిది, ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
3: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాత్ శాంతి రనంతరం. ఈశ్వర్ కో ప్రాప్త్ కర్నే హేతు దైనందిన్ జీవన్ మే సాధకో ద్వారా కీ జానే వాలీ సాధనా కో హీ अभ्यास कहा गया है। ऐसे अभ्यास की अपेक्षा ईश्वर को हृदयस्थ कर तादात्म्य स्थिति को प्राप्त कर एकता में दिव्यता की स्थिति को पाना ही ध्यान है। ध्येय चिंतयाम, नामक धातु से ही यह ध्यान शब्द उत्पन्न हुआ है। ध्यय चिंतयाम का अर्थ ईश्वर का चिंतन करना है। कभी कभार ईश्वर का चिंतन करना कदापि ध्यान नहीं है। सतत चिंतन करते रहना सभी समयों में, हर अवस्था में, सभी प्रदेशों में ईश्वर का चिंतन करते रहने को ही ध्यान कहा जा सकता है। काल, कर्म और कारण से संबद्ध स्थिति अभ्यास है, परंतु इन काल, कर्म और कारण से परे रहने वाली स्थिति ही ध्यान है। इसीलिए अभ्यास की अपेक्षा ध्यान ही अति उत्तम है। इस ध्यान से कहीं अधिक उत्तम ज्ञान है। यह वैचारिक शक्ति और विषय निरीक्षण से संबद्ध है।
4: క్రమక్రమేణ ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగమునకు పూనుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది. దీనిని పురస్కరించుకుని పురుష సూక్తమునందు న కర్మణ న ప్రజయ సరేన త్యాగేనైకే అమృతత్వ మానసు, ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతి తత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత. దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానములు ఉంటుంది. ఒకటి, మానవత్వములో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యమును పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి. ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందు కూడాను ప్రవేశించలేడు. కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది. జిజ్ఞాసి నుండి సాధకుడు అనేటువంటి దీంట్లో ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి అరూఢుడు అనేటువంటి గమ్యము చేరుతుంటాడు. జిజ్ఞాసి అనేటువంటి విషయాన్ని మీకు సులభంగా అర్థం కావాలనుకుంటే విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు. అనగా విద్యను అభ్యసించటంలో, విషయాన్ని క్రోడీకరించుటలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి. కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి ఆశించి ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
3: ధీరే ధీరే ఇన్ సోపానోకో పార్కర్ सर्वसंग परित्याग की स्थिति को प्राप्त करना ही शांति है। इसी के आधार पर पुरुष सूक्त में न कर्मणा न प्रजया धनेन त्यागे नैके अमृतत्व मानुषः कहा गया है। इस दिव्य अमृतत्व को प्राप्त करने हेतु सर्वसंग परित्यागी होना चाहिए। इसी को शांति तत्व के रूप में भगवद गीता ने उपदेश दिया है। इस स्थिति को पाने के लिए तीन प्रकार के सोपान हैं। मानव जन्म को विशिष्ट बनाने के लिए एक लक्ष्य होना चाहिए। बिना किसी लक्ष्य के मानव किसी भी साधना में प्रवेश नहीं कर सकता है। सबसे पहले जिज्ञासा की स्थिति है। व्यक्ति जिज्ञासा से साधक के स्तर पर पहुंचता है, वहां से आरूढ़ के गंतव्य पर पहुंचता है। इस स्थिति को सरलता से समझने के लिए जिज्ञासा की स्थिति को विद्यार्थी की स्थिति मान सकते हैं, अर्थात विद्या का अध्ययन करने, विषयों का संग्रह करने और विषयों को जानने के संदर्भ में इसे प्राथमिक स्तर कह सकते हैं। जो जिज्ञासु होता है वह ईश्वरीय तत्व, रहस्य और शक्ति एवं सामर्थ्य में पूर्ण रुचि और अभिलाषा रखते हुए इनके बारे में चिंतन मनन के द्वारा जानने के प्रयत्न करता है।
4: तत्वस्य तत्वानि विचारण द्वारा తెలుసుకోవటం. तत्वस्य అనగా తత్ త్వం అసి, దానిని దీనిని ఎన్నిటిని గుర్తించుకొని ఎన్నిటి యొక్క ఏకత్వాన్ని కూడాను తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం. ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు. ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చును. ఉద్యోగం చేసేటువంటి స్థాయి, విద్యనే లేకపోతే ఉద్యోగం అనేటువంటిదే లభించదు. కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం, అర్హుడు అనేటువంటిది పెన్షనర్ మాదిరి ఉంటుంటాను. పెన్షన్ ఎప్పుడు తీసుకుంటాడు? ఉద్యోగం అయిన తర్వాతనే పెన్షన్ తీసుకుంటాడు. ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు. కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి. పరుడ స్థాయియే పరమశాంతంగా కాలమును పవిత్రమైనటువంటి దీనిలో ఏకత్వములో గురించి విచారించేటువంటి స్థితి.
3: తత్వమసి కే తత్వ కో చింతన్ మనన్ సే సమజ్నా చాహియే. తత్ త్వం అసి అర్థాత్ ఉసే ఔర్ ఇసే అర్థాత్ దోనో కో పహచాన్ కర్ దోనో కీ ఏకతా సే అభిహిత హోనే కా ప్రయత్న కర్నా హీ హై. ఇస్ తత్వ సే అభిహిత హోనే కే బాద్ సాధక్ సాధనా అర్థాత్ ప్రాక్టికల్ ప్రయోగ్ మే ప్రవేశ్ కర్తా హై. ఇస్ సాధక్ స్తర్ కో రోజ్గార్ కీ స్థితి కహ సక్తే హై. बिना शिक्षा के रोजगार नहीं मिलता है. जिज्ञासा के स्तर पर शिक्षा ग्रहण करना और साधक के स्तर पर नौकरी करना, यही होता है. आरूढ़ का स्तर पेंशनर का है. पेंशन कब लेता है? सेवा से निवृत्त होने पर ही. नौकरी कब करता है? शिक्षा ग्रहण करने के बाद ही. अतः पहला स्तर विद्यार्थी का है तो दूसरा नौकरी करने का और तीसरा स्तर सेवानिवृत्ति का है. पूर्ण शांत भाव से एकता की स्थिति पर विचारने का स्तर आरूढ़ का ही है.
4: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిది 12వ అధ్యాయం లోపల భక్తి యోగములో శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసముతో ప్రారంభమైంది. ఈ విషయములకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాదు. ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చక్కగా గుర్తించారో లేదో, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటుండాలి. సాయి ఫ్యామిలీలో ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటిదిగా లేదు, ఇక్కడ హాఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉంటుండాలి. దీనినే పార్ట్ టైం డివోటీస్ అని చెప్పవచ్చు, కానీ భగవద్గీతలో ఆ విధంగా చెప్పలేదు. నీవు పూర్తి శరణాగతి మీకు అమ్మని బోధించింది. ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం. కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగనివాడు భగవంతుడు. కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనం నందించుకున్నటువంటి వాడు భగవంతుడు. కాలవశుడు జీవుడు, కాలాతీతుడు దేవుడు, మృత్యుగ్రస్తుడు జీవుడు, అమరవస్వరూపుడు దేవుడు. కనుకనే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడినటువంటి జీవతత్వము సార్థకము నొందుతుంది.
3: భక్తి యోగమే విశేషతః ఇస్కే బారేమే ఉపదేశ్ దేతే హువే శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ कहा गया है, अर्थात अभ्यास से ही आरंभ होता है. इसके लिए साधक को विचारशील होना चाहिए, न कि विषयासक्त. परंतु आज के साधक पहले विषयासक्त हो रहे हैं, बाद में चिंतन मनन करने के बारे में विचार कर रहे हैं. तुम लोगों ने ध्यान दिया ही होगा, ब्रदर्स एंड सिस्टर्स ऑफ साई फैमिली कहते हैं. यहां ऑफ नहीं बल्कि हाफ के रूप में है. यहां साई फैमिली में फुल ब्रदर्स एंड सिस्टर्स के रूप में नहीं है. ऐसे लोगों को ही पार्ट टाइम डिवोटीज अर्थात तात्कालिक भक्त कह सकते हैं. परंतु भगवत गीता में ऐसा नहीं कहा गया है. तुम्हें पूर्णतः शरणागत होना चाहिए, यही भगवत गीता का उपदेश है. शरणागति के संदर्भ में अत्यंत प्रधान तत्व समय ही है. कालेन अनवच्छेदात अर्थात ईश्वर समय के अधीन नहीं रहता है। काल के अधीन में नहीं रहना मात्र ही नहीं, बल्कि काल को ईश्वर अपने अधीन रखता है। जीव काल के वशीभूत हैं, तो ईश्वर काल से परे। जीव मृत्युग्रस्त है तो ईश्वर अमृत स्वरूप है। अतः ईश्वर का आश्रय ग्रहण करने पर ही काल से युक्त जीव तत्व सार्थक होगा।
4: కాలకాలుడు అని భగవంతునికి ఒక పేరు. కాలకాల ప్రపన్నానాం కాలక్యుణ్ణి కరిష్యతి అని కాలము జీవుణ్ణి మ్రింగుతూ ఉంటుండాలి. కాలమునే మ్రింగేటువంటి వాడు దేవుడు. కనుకనే కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి. తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు. మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభములు చేయాలి. కారణమేమనగా మానవుని యొక్క పుణ్యమునకు కాని పాపమునకు కాని, మంచి కాని చెడ్డ కాని, ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణము, కాలమే ప్రధానం. కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైనటువంటి రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి, నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పి ప్రార్థించడం. దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్ అంతయి కూడాను కాలముతో లీనమైనటువంటిది, కాల ప్రభావంలో చేరినటువంటిది. కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు. కాలము ఎవరి కోసమూ ఆగదు. కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
3: ఈశ్వర్ కా ఏక్ అన్య నామ్ కాలకాల్ హై. కాలకాల ప్రపన్నానాం कालह किन्न करिष्यति, अर्थात काल जीव को निगलता रहता है, परंतु उस काल को ही ईश्वर निगल जाता है। इसीलिए काल को आधार बनाकर जीव को अपने कर्मों की आराधना करनी चाहिए। इसीलिए उपनिषद ने तस्मै नमः कर्मणे कहा। अतः सबसे पहले कर्म की आराधना कर, कर्म को प्रणाम कर आरंभ करना चाहिए, क्योंकि मानव के पाप अथवा पुण्य, अच्छाई अथवा बुराई, ऊर्ध्व स्थिति अथवा अधो स्थिति के लिए काल ही प्रमाण है, काल ही प्रधान है। इसीलिए ईश्वर से प्रार्थना करनी चाहिए कि हे काल स्वरूप भगवान, मुझे पवित्र और सार्थक सत्कर्म करने वाला बनाकर अपने सान्निध्य में रहने के योग्य बनाओ। यह सारा दृश्य कल्पित जगत काल में ही विलीन है, काल के प्रभाव से ही युक्त है। कोई भी जीव काल का धिक्कार करके जीवित नहीं रह सकता है। यह काल किसी के लिए रुकने वाला नहीं है, सभी जीवों को इस काल का अनुसरण करना पड़ता है। काल किसी का अनुसरण नहीं करता।
4: కాలము పెద్ద ప్రవాహం వంటిది. సమస్త జీవులు, సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహములో కొట్టుకుని పోతున్నవి. ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు. తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే. కనుక గుడ్డివారిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంటారు ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించటం. ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితుడు కాగలడు. ఆ ఒడ్డే దైవం, ఆ గట్టే దైవము. అట్టి దైవాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ ప్రవాహములకు దూరమై, బాధలకు దూరమై, దుఃఖములకు దూరమై, విచారములకు దూరమై ఆనందముతో తన కాలమును అంకితం గావించుకుంటాడు. కనుకనే నాయన, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడం, నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగతి తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
3: కాల్ ఏక్ బడే ప్రవాహ కే సమాన్ హై. సభీ జీవ్ ఔర్ సభీ పదార్థ్ इस काल प्रवाह में बहे जा रहे हैं। इस काल प्रवाह में बहे जाने वाला व्यक्ति उसी प्रवाह में बहे जाने वाले दूसरे पदार्थ का आश्रय ग्रहण करे तो वह कदापि इसकी रक्षा नहीं कर सकता है। व्यक्ति और उसके द्वारा आश्रय ग्रहण किया गया पदार्थ दोनों प्रवाह में बहे जाने वाले वस्तु ही हैं। अतः काल प्रवाह में रहने वाले व्यक्ति का आश्रय ग्रहण करना दृष्टिहीनों द्वारा दृष्टिहीनों का आश्रय ग्रहण करने के समान है। किनारे का आश्रय ग्रहण करने पर ही वह सुरक्षित रह सकता है, वह किनारा ही ईश्वर है। उस ईश्वर का आश्रय ग्रहण करने वाला प्रवाह से दूर होकर सभी कष्टों दुखों और चिंताओं से मुक्त होकर सानंद अपना समय बिता सकता है। अतः श्री कृष्ण ने अपने शरणागत तत्व का उपदेश देते हुए कहा, हे वत्स, तुम इस काल प्रवाह में बहे जाने वाले जीव हो, तुम्हारे लिए किनारा मैं ही हूं। मेरा आश्रय ग्रहण करने पर ही तुम इन कष्टों से मुक्त हो सकोगे, इसलिए मेरा आश्रय ग्रहण करो।
4: साधकुडु अन्यथा शरणम नास्ति त्वमेव शरणम मम, నీవు తప్ప నాకు అన్యము లేదని శరణాగతుడు అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు. అయితే ఇట్టి శరణాగతి తత్వమునకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి. ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక దైవములకు అర్పితము చేయలేక తన మనోతత్వాన్ని పూర్తి గావించుకొనలేక సందిగ్ధావస్థలో మునుగుతుంటాడు. అది ఏ మాయా అని. ఈ మాయ అనగా ఏమిటి? ఈ మాయ అనేటువంటిది ఏమిది? యా మా సా మాయా అన్నాడు. ఏది లేదో అదే మాయా అని. లేని దానిని ఉన్నదిగా మనం భావించటమే మాయ. ఎత్తి కలదను చుంటిమో అది లేదు, ఎత్తి లేదను చుట్టిమో అది కలదు. ఉన్నదొక్కట సత్యము ఎన్నటికి. లేనిదయ్యను లోకము చూడరయ్యా. మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం, కానీ పాము లేదు. లేని పామును ఉన్నదని భ్రమించటం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు. ఈ భయమునకు కారణమేమిటి? లేని దారిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ. ఈ భ్రమనే బాధలకు కారణం. కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞానతత్వములో దాన్ని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు రూపొందుతుంది. అప్పుడు ఎట్టి భయం కూడాను ఉంటుండదు. దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడాను ఏమాత్రము భయం ఉండదు. అదే విధంగానే ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపమనేటువంటి సత్యం గుర్తించుకొనలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖలకు గురి అవుతున్నాము.
3: ఐసా కర్నే పర్ హి ఏక్ సాధక్ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తుమ్హారే బినా మేరా అన్య కోయి నహీ హై కహతే హువే శరణ మే ఆతా హై. मदीय धन दारादि सर्वभार समर्पितम, परंतु इस शरणागति तत्व में एक बड़ा सा पर्दा बीच में आड़े आता है। इस पर्दे के कारण ही साधक न तो पूर्णतः शरणागत हो पा रहा है, न ही अपने मन को पूरी तरह ईश्वर को समर्पित कर पा रहा है, न ही अपनी साधना को पूरा कर पा रहा है, जिससे वह संदिग्धता की स्थिति में डूबा जा रहा है। वही माया है। माया क्या है? जो नहीं है वही माया है। इसीलिए या मा सा माया कहा गया है, अर्थात जो नहीं है वही माया है, जो नहीं है उसकी भावना करना ही माया है। जिसे है कह रहे हैं वह नहीं है, जिसे नहीं है कह रहे हैं वह है। एकमात्र सत्य ही सर्वथा है, लोक ही नहीं है जरा देखो रे भैया, हम एक रस्सी को देखकर उसे सांप के रूप में भ्रमित हो रहे हैं, लेकिन वहां सांप नहीं है। जो सांप नहीं है उसके होने के भ्रम के कारण भयभीत हो रहे हैं। इस भय का कारण क्या है? जो नहीं है उसकी कल्पना ही भ्रम है। सभी कष्टों के मूल में यह भ्रम ही है। परंतु जब प्रज्ञान के सहारे देखते हैं तब वह हमें रस्सी के रूप में ही दिखाई देगा, तब उसे पकड़ने में किसी भी प्रकार का भय नहीं होगा। इस दृश्य कल्पित जगत को ब्रह्ममय होने के सत्य से अनभिज्ञ होने के कारण, इसे परिवर्तनशील जगत मानने के कारण ही साधक दुखी हो रहा है।
4: మనం ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం, విచారణ దృష్టితో మనము చూడటం లేదు. దీన్ని విచారణ దృష్టితో చూసినప్పుడు ఈ జగత్ అనేటువంటిది ప్రావాహిక సత్యం. ప్రావాహిక సత్యం అనగా నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంటుంది. ఇక్కడ నదిలోని జలము ప్రవహించుతూనే ఉంటుంటుంది. అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుకు జలం వస్తు చేరిపోతుండాలి. ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది. ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది. నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో, జగత్తే ఇదే సత్యం. మార్పు చెందటమే ప్రవాహం. కనుక ప్రవాహిక సత్యమే ఈ జగత్తు అనగా సత్యముతో చేరిన మిథ్యము అని. మిథ్యముతో కూడినటువంటిదే సత్యం. దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా పిలుస్తూ వచ్చారు. కనుకనే సతసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమమైనటువంటి స్వరూపము ఈ జగత్తు. ముడిగడ్డుతో చేరినటువంటి దెబ్బను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన. దీనిని భగవద్గీత ఎందుకూడను నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
3: हम इस जगत को विषय की दृष्टि से देख रहे हैं, वैचारिक दृष्टि से नहीं देख रहे हैं। वैचारिक दृष्टि से देखने पर यह जगत प्रावाहिक सत्य है। सतत परिवर्तनशील तत्व को ही प्रावाहिक सत्य कहते हैं। नदी में जल आगे की ओर बहता ही रहता है। जल के बह जाने पर उसके स्थान पर फिर पीछे से जल आ पहुंचता है। हमेशा बहाव से जुड़े रहने के कारण इसका नाम नदी पड़ा। इस नदी में पानी हो या न हो फिर भी इसका नाम नदी ही है। तुम इस जगत में रहो या न रहो, यह जगत ही है, यही सत्य है। परिवर्तित होते रहना ही प्रवाह और प्रावाहिक सत्य ही यह जगत है। सदसत अर्थात सत्य से जुड़ी हुई मिथ्या और मिथ्या से जुड़ा हुआ सत्य, इसी को वेदांत में सदसत कहा गया है। सत और असत के मिश्रित स्वरूप से ही यह जगत युक्त है। जिस प्रकार घास से जुड़े हुए दर्भ को अलग करते हैं, उसी प्रकार इस असत को दूर कर सत को स्वीकार करने का प्रयत्न ही साधना है। इसी को भगवत गीता में नित्यानित्य विभाग योग कहा गया है, क्षेत्र क्षेत्रज्ञ विभाग योग कहा गया है, गुणत्रय विभाग योग कहा गया है।
4: కనుకనే ఇది త్రిగుణాత్మక స్వరూపమైనటువంటిది మాయా. ఈ మాయా అన్న, అజ్ఞానము అన్న, ప్రకృతి అన్న, తమస్సు అన్న, ఇంత పర్యాయ పదవులే కాని ఈ అన్ని ఒక్కటే. తమస్సన్నా మాయనే, అజ్ఞానమన్నా మాయనే, ప్రకృతి అన్నా మాయనే, మాయ అన్నా మాయనే. అనగా లేని దానిని భ్రమించి దానిని సత్యముగా భావించి దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం. అనేక మంది బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్తుంటారు. జగత్తు భావం మాత్రం మిథ్య కాని జగత్తు మిథ్య కాదు. కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు. కనుకనే భగవద్గీత యందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు, నన్ను శరణుదొచ్చు, సర్వ దుఃఖములు కూడా పరిహారమవుతాయన్నాడు. భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడాను బాధించదు. ఒక చిన్న ఉదాహరణ, పెద్ద పెద్ద శ్రీమంతుల భవనముల ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు. ఈ కుక్క అన్ని బజారు కుక్కల వంటిది కాదు, ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క. అటు ఇటు పోయేవారిని చూచి మొరిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించారో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క. కొంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరమునకు, ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్లిపోతుంటారు. అయితే కొంతమంది దీక్షను పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప, దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి. ఆ యజమానుడు ఉన్నత భవనం పైన నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని. అయ్యో, ఇతను నా మిత్రుడే అని తాను క్రిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల. ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు.
3: మాయా కా రూప్ త్రిగుణాత్మక హై, చాహే మాయా కహే, చాహే అజ్ఞాన్ కహే, చాహె ప్రకృతి అథవా తమస్, తీనో ఏక హీ హై. యే సబ్ పర్యాయ శబ్ద హీ హై, యే సబ్ ఏక హీ హై. జో నహీ హై ఉసే సత్య మాన్కర్ భ్రమిత హోనా ఔర్ ఉస్కే ప్రభావ మే ఆనా హీ మాయా హై. కయీ లోగ్ బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా కహతే హై. జగత్ కీ భావనా మిథ్యా హై, परंतु जगत मिथ्या नहीं है. ब्रह्मा इस मिथ्या जगत का आधार बने हुए हैं. इसीलिए भगवत गीता में श्री कृष्ण ने कहा, ज्ञान कहें चाहे प्रकृति अथवा तमस, तीनों एक ही हैं, ये सब पर्याय शब्द ही हैं, ये सब एक ही

0: हे अर्जुन, तुम इस माया से प्रभावित होकर काल के प्रवाह में बहे जाते हुए मुझसे दूर होते जा रहे हो। तुम मेरी शरण में आओगे तो तुम्हारे सभी दुख दूर हो जाएंगे। ईश्वर के साथ रहने पर माया कदापि दुख नहीं देती है। एक छोटा सा उदाहरण, बड़े बड़े धनवानों के घर में बड़ा सा कुत्ता पहरे के लिए पालते हैं। यह कुत्ता बाजारू कुत्तों जैसा नहीं है, यह अपने मालिक के प्रति विशेष विश्वास रखने वाला कुत्ता है। आने जाने वालों को देखकर भौंकने वाले आवारा कुत्तों के जैसा नहीं है। जब कोई फाटक से प्रवेश करने का प्रयत्न करता है तभी यह भौंकता है। कुत्ते द्वारा किए जाने वाले कोलाहल और उसकी भूख से भयभीत लोग उल्टे पैर लौट जाते हैं, परंतु कुछ लोग वहीं डटकर खड़े रहते हैं और जोर जोर से मालिक का नाम लेकर पुकारते हैं। तब मालिक उस ऊंचे भवन से इसे देखकर विचारता है, अरे यह तो मेरा मित्र है। ऐसा सोचकर वह नीचे उतरकर फाटक के पास आकर अपने साथ उसे भीतर ले जाता है। तब यह कुत्ता उसे कुछ नहीं करता है।
1: आगे विदमगने मोक्ष सौधमुनको भक्ति सौधमुनको आनंद सौधमुनको कदमस्थानमुलो अनगा सिंहद्वारम नंदु ई माया अनेटुवंटि कुक्क निवसिस्तू उंटाडु। दैवमुनको अनगा యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానుతో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది. ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అటు వెనుకకు వెళ్లిపోతారు. వారి దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటిదని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడనే నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానునితో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు. కనుక దృఢ నిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడు అనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
2: కనుకనే అర్జునుడి నాయన, నీవు అనేక విషయవాదులతో కూడి అనేక విధమైనటువంటి యొక్క విశ్వకల్పితమైన జగత్ వ్యవహారములతో కూడి నీవు తప్పిపోతున్నావు,
1: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు, నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు, అభ్యాస యోగము చేయి, అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది. ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణు దొచ్చుతావు. ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు. ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు. యుద్ధం చేస్తున్నానే, ఇది ప్రాపంచకు సంబంధమైనటువంటి వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు. మామను స్మర యుద్ధచ యుద్ధమునందు కూడా నన్ను స్మరించు. ఇది యుద్ధం కాదు, కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క యుద్ధం కాదు. నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, దుర్బుద్ధులతో నీవు యుద్ధము చేసినట్టుగా భావించు, నన్నే స్మరించు. మీరు చేయవలసినటువంటి యుద్ధము పనులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు, నీ అంతర్ఇంద్రియములతో నీవు యుద్ధం చేయాలి, వాటిని నీవు సాధించాలి.
0: ఇసి ప్రకార మోక్ష సౌధ, भक्ति सौध अथवा आनंद सौध के सिंह द्वार पर माया रूपी कुत्ता रहता है। ईश्वर अर्थात मालिक का जो मित्र नहीं है अथवा जिसे मालिक से कोई ज्यादा काम नहीं है, ऐसा व्यक्ति उस फाटक के पास आने पर यह कुत्ता उसे तुरंत धर दबोचता है। परंतु दृढ़ संकल्प वाला कुत्ते से भयभीत हुए बिना वहीं डटे रहकर मालिक को बुलाकर उसके साथ मिलकर भीतर जाता है। शरणागत और दृढ़ संकल्प वाला इस मालिक के साथ मिलकर शांति सौध में प्रवेश करता है। इसीलिए श्री कृष्ण ने अर्जुन से कहा, हे वत्स, तुम विषय वासनाओं में और दृश्य कल्पित जगत संबंधी व्यवहारों में पड़कर फूले नहीं समा रहे हो तथा एकाग्रचित्त नहीं हो पा रहे हो, अतः अभ्यास योग करो, तभी चित्त की एकाग्रता साध्य होगी। चित्त के एकाग्र होने पर ही तुम मेरे शरणागत हो पाओगे। प्रेम और विश्वास से मेरा स्मरण करो।

0: जो भी काम करते रहोगे मेरा चिंतन करते रहो। तुम ऐसा मत विचारो कि मैं युद्ध कर रहा हूं, यह तो सांसारिक और व्यावहारिक लक्ष्य है। माम अनुस्मर युद्धच्च, युद्ध में भी मेरा स्मरण करते रहो। यह युद्ध नहीं है, तुम ऐसा विचारो कि तुम अपने इंद्रियों से, अपने दुर्गुणों से, अपने बुरे विचारों से, अपनी दुर्बुद्धि से युद्ध कर रहे हो। मेरा ही स्मरण करते रहो। तुम्हें जो युद्ध करना है वह परायों से नहीं, लोगों से नहीं, जीवों से नहीं, अपने अंतर इंद्रियों से तुम्हें युद्ध करना है, तुम्हें उन्हें पराजित करना है।
1: ప్రహ్లాదుడు మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెప్తాడు. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము గెల్వజాలవు. నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చును. నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు, విశ్వమునికే అధిపతి అవుతావు. కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నిపులన్నట్లు పట్టగలడు? నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వారితో నీవేరీతిగా పోరాడగలవు? కనుక మొట్టమొదటి నీ లోని ఇంద్రియాలను నువ్వు సాధించడానికి ప్రయత్నించు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది. నాది, నేను, నావారు అనేటువంటి భావన ఉండినంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు. ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి. భూతాకాశము జయించాలి, చిత్తాకాశమును సాధించాలి, చిరాకాశములో ప్రవేశించాలి. అందులో ప్రవేశించిన తరువాత మిగిలినవన్నీ తానే చూసుకుంటాడు.
0: ఇసీలియే ప్రహ్లాద్ నే భీ అప్నే పితా సే కహా, సభీ లోకో పర్ విజయ ప్రాప్త కర్ చుకే హో, పరంతు ఇంద్రియ లోక్ కో పరాజిత్ నహీ కర్ సకే. హే తాత్, సభీ లోకో కో పరాజిత్ కర్నే మాత్ర సే తుమ్ రాజా హో సక్తే హో, లేకిన్ जब इंद्रियों को पराजित कर पाओगे तो राजा धीराज महाराज हो सकोगे, विश्व के ही अधिपति हो सकते हो। अंतः शत्रुओं के अधीन हो जाने वाला बाहर के शत्रुओं को कैसे पराजित कर सकता है? यदि तुम्हें गिरफ्तार करके कमरे में बंद कर दिया गया तो बाहर से आने वालों के साथ तुम कैसे लड़ सकते हो? इसलिए सबसे पहले अपनी अंतः इंद्रियों को पराजित करने का प्रयत्न करो। यह कब संभव है? जब तुम शरणागत होगे तभी यह संभव है। जब तक तुम में मैं, मेरा, मेरे अपने जैसी भावनाएं होंगी तब तक तुम्हें शरणागति प्राप्त नहीं होगी। यह मात्र भूताकाश की प्रवृत्ति है। भूताकाश पर विजय पाना है, चित्ताकाश को साध्य बनाना है और चिदाकाश में प्रवेश करना है। इसमें प्रवेश करने के बाद सब कुछ वही संभाल लेगा।
1: మనం పోయేంత వరకు మన లగ్గేజ్ ని ఒక కూలీనో, ఒక జట్కానో, ఒక రిక్షానో, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి. ఎవరూ చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి, తలపైన చేతిలో పెట్టుకుని. రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడ అక్కడ పాదేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి. నీ లగ్గేజ్ ని రైలే మోసుకుని పోతుంది. కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయటం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిత్యమైన పెట్టుకుంటాడు. కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి. ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు. ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు. దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు. చిత్రకూట పర్వతం చేరారు సీతాలక్ష్మణ సమేతుడై రాముడు. భగవంతుడు ఎప్పుడు లీలామానస విగ్రహుడు. అది కేవలం నటన సూత్రధారి. ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను, విచారంగాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు. దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సన్నిహిత సంబంధుడవుతాడు. భక్తులకు అందుబాటులో అనుకూలముగా ఉండే నిమిత్తమే ఈ మానవాకారము ధరిస్తుంటాడు.
0: రైల్వే స్టేషన్ పహుచనే కే లియే హమే అప్నే సామాన్ కో ఏక్ కులీ, టాంగా, रिक्शा अथवा टैक्सी के सहारे ले जाना चाहिए। जब कोई मदद न हो तो हमें अपना सामान खुद ढोकर ले जाना चाहिए। रेल में बैठने के बाद सामान को जहां तहां डालकर निश्चिंत होकर आराम से रहना चाहिए। इसके बाद रेल तुम्हें और तुम्हारे सामान दोनों को ढोकर ले जाएगी। परंतु यह पागल ऐसा नहीं कर रहा है। रेल में बैठने के बाद भी यह अपना सामान अपने सर पर ढो रहा है। इसलिए शरणागत होने के बाद उसे ही सर्वस्व समर्पण कर दो। कब, क्या, कैसे करना है, सब कुछ वही संभाल लेगा। यहां मेरा जैसा अहंकार बिल्कुल नहीं होना चाहिए। रामायण में भी ऐसे ही तत्व का निरूपण हुआ है। सीता और लक्ष्मण के साथ भगवान श्री राम चित्रकूट पहुंचे। भगवान लीला मानुष विग्रह हैं, वह नटन सूत्रधारी हैं। किसी भी प्रकार के कष्ट, दुख या चिंताओं के न होने पर भी कष्ट, दुख या चिंता से त्रस्त होने का अभिनय करते रहते हैं। दैवम मानुष रूपेण, मानवाकार में अवतरित होने और सभी मानवीय तत्वों को प्रकट करने पर ही ईश्वर मानवों से निकट संबंध रख पाते हैं। भक्तों की पहुंच में रहने निमित्त ही ईश्वर मानवाकार धारण करते हैं।
1: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు. చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ, నీకు నడవలేను అని చెమటలు దుచ్చుకుని కింద వేస్తున్నాడు. ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్ణశాల కుటీరము నిర్మించు, అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు. ఎక్కడ వెయ్యాలి అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు. నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు. రామరామ, ఎంతటి మాట నేను వింటిని అన్నాడు అర్జునుడు. రాము, ఏ దోషం ఉంటుండాలి? నేను ఏమి పాపం చేశాను? ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను? ఇంతటి కష్టమైనటువంటి మాటను నేను వినవలసి వచ్చింది అన్నాడు. మోక్షము పడేటువంటి బాధను చూచి రామునికి తెలుసును, కాని సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై, లక్ష్మణ, నేనేమి అనరాని మాటలు అనలేదే, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమ పడుతున్నావు? ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు. లక్ష్మణుడు చెప్పాడు, అన్న, తల్లిని, భార్యను, రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా? నాకు ఒక్కటి లేదు. నీ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొకటి ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు ఏమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుని అని తాను బాధపడ్డాడు. నాకు రెండో వాంచ అనేటువంటిది లేదు, నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం. నీ ఇష్టం ఏదో అదే నా ఇష్టం. నీవు ఏది చెప్పినా నేను శిరసా వహించడమే నా కర్తవ్యం. నా లక్ష్యము, నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు. ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ, మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
0: ఏక్ దిన్ బహుత్ థకే హువే సే శ్రీరామ్ ఏక్ పత్థర్ పర్ బైఠ్ గయే। बहुत थके हुए से पसीना पोंछते हुए उन्होंने लक्ष्मण से कहा, हे लक्ष्मण, अब मैं नहीं चल सकता हूं। यहां कोई एक छोटी सी कुटी बनाओ, वहां जरा विश्राम करेंगे। प्रार्थना के स्वर में लक्ष्मण ने पूछा, भैया, कहां पर कुटी बनाऊं? श्री राम ने कहा, जहां तुम्हें अच्छा लगे वहीं कुटी बना दो। लक्ष्मण ने कहा, राम राम, मैं कैसे कठिन शब्द सुन रहा हूं? मुझमें क्या दोष है? मैंने क्या पाप किया है? मैंने कब आपकी बातों का विरोध किया है जो आज मुझे ऐसे कठोर शब्द सुनने पड़ रहे हैं? श्री राम लक्ष्मण के मन की बात जानते थे, परंतु सीता को यथार्थ का बोध कराने के लिए उन्होंने कहा, हे लक्ष्मण, मैंने कोई अनुचित बात तो नहीं कही, न ही कोई कठोर शब्द कहे, फिर तुम इतने व्यथित क्यों हो रहे हो? तब लक्ष्मण ने कहा, भैया, माता पिता और पत्नी तक को त्याग कर सर्वसंग परित्यागी होकर आपकी आज्ञा को ही शिरोधार्य मानते हुए आपको ही पिता, भाभी सीता को ही माता और इस वन को अयोध्या मानते हुए जब मैं आपके साथ आ चुका हूं तो फिर मेरी अलग से इच्छा कैसे होगी। आपने मेरी इच्छा के अनुसार कुटी बनाने को कहा। यदि मेरी अलग से इच्छा होगी तो इसका अर्थ यह है कि मैं पूरी तरह से शरणागत नहीं हुआ। आगे लक्ष्मण ने यह भी कहा, मेरी अलग से कोई दूसरी इच्छा नहीं है, आपकी आज्ञा ही मेरी इच्छा है, आपकी इच्छा ही मेरी इच्छा है। आप जो भी कहेंगे उसका अनुसरण करना ही मेरा कर्तव्य है, वही मेरा लक्ष्य है, वही मेरा गंतव्य है। आपके सिवा मेरा कोई अन्य नहीं है। ये बातें सुनते ही सीता ने हस्तक्षेप करते हुए कहा, हे नाथ, आप आगे कभी इस तरह लक्ष्मण को दुखी ना करें।
1: అలాగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒకటి ఉండకూడదు. అంతా నీదే, అంతా నీవే. చెప్పినదాన్ని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం. ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను. ఇక్కడ కూడా నువ్వు అహం అనేటువంటి భావంతో నీ లగేజ్ నీ తలపైన పెట్టుకుని బాధపడద్దు. కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు. పొలములు ఎందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడున్నా నేనే దిక్కు అన్నాడు. ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు. కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము गुट्टिंचारी।
0: जीव के लिए अलग से अपनी कोई इच्छा नहीं होनी चाहिए। सब कुछ तुम्हारा ही है, सब कुछ तुम्हारा ही है। जो कुछ बताया गया है उसका अनुसरण करना ही शरणागति है। इस प्रकार तुम आकर मेरी रेल में बैठो, मैं तुम्हें और तुम्हारे सामान को ढोकर गंतव्य तक पहुंचाऊंगा। यहां भी अहम की भावना से अपने सामान को अपने सर पर रखकर दुखी मत हो। इस प्रकार श्री कृष्ण ने भक्ति और प्रपत्ति के मार्ग में शरणागति के महत्व का उपदेश दिया। तभी भक्त जहां भी हो वहां पर दैवानुग्रह रूपी पेंशन भेजता ही रहता है। श्री कृष्ण ने कहा, जंगल में रहो या आकाश में, गांव में रहो या शहर में, चट्टान पर रहो या मझधार में, चाहे जहां भी क्यों न हो, तुम्हारे लिए मैं ही लक्ष्य हूं। इस तरह श्री कृष्ण ने शरणागत होने का आदेश दिया। अतः समय और शरीर दोनों को पवित्र करने हेतु कर्म करते हुए शरणागति प्राप्त करने की आवश्यकता को समझना चाहिए। उपसंहार। भगवान बाबा ने इस प्रवचन में सिद्ध किया कि मानव जीवन का उत्स ईश्वर के सानिध्य को प्राप्त करना ही है, जिसके लिए प्रथमतः उसे काल का सदुपयोग करना और अपने इंद्रियों पर विजय पाना अत्यंत आवश्यक है। परंतु भक्त की हर साधना के मार्ग में माया बाधा डालती रहती है, लेकिन यह कोई असाध्य रोग नहीं है। दैवानुग्रह रूपी औषधि से माया की व्याधि का निदान हो सकता है और इस औषधि को पाने हेतु भक्त को शरणागति की फीस चुकानी है। अनंत करुणा के सागर स्वामी सदा भक्त की शरणागति की राह देखते हैं। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 5 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी, ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा।
4: ప్రేమస్వరూపులారా,
5: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
4: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
5: పీస్ ఇస్ విత్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
4: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
3: డియర్ లిస్నర్, సాయి రామ్ అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in March 2023.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
2: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. Karmalanu Acharinchutalo Kani, Karmalanu Acharinchakapovutalo Kani, ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
3: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
2: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ which are in the heart.
2: Manasunandale madulyamunanu dooramu cheyute pradhanamu.
3: Another important thing is to drive away the dirt from the mind and from the heart.
2: Chittamunandale raga dveshamunanu nirmoolamu gavinchute deeni yokka aaseyamu.
3: The object and the goal is to root out the attachment and delusion from the heart.
2: Ivi eviyo cheyakundina కేవలము ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
3: వితౌట్ డూయింగ్ ఎనీ సచ్ ఎక్సర్సైజ్, ఇఫ్ వన్ రన్స్ అవే టు ఎ ఫారెస్ట్ ఆర్ టు ఎ కేవ్ అండ్ ఇఫ్ వన్ వాంట్స్ టు జస్ట్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వన్ ఈస్ బౌండ్ బై ఆల్ సచ్ థాట్స్ అండ్ యాక్షన్స్.
2: కారణం మనసునందలి మాలిన్యములు అనేక విధములైనటువంటి భావములను పురికొల్పుతూ ఉంటాయి.
3: ది రీజన్ ఈస్ ది డర్ట్ అండ్ సచ్ అక్యుములేటెడ్ టెండెన్సీస్ ఇన్ ద హార్ట్ విల్ బి ప్రాంప్టింగ్ ఎ నంబర్ ఆఫ్ థాట్స్ ఇన్ ది మ్యాన్.
2: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టిస్తూ ఉంటాయి.
3: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
2: చిత్తమునందరి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
3: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్సైడ్ ద హార్ట్ విల్ మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
2: కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయం నందలి వాసన, చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టి వారే నిజ యోగులని భగవద్గీత నిరూపించినది.
3: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ వాట్ ఎవర్ బి ది యాక్షన్ హీ విల్ నాట్ బి బౌండ్ బై దాట్ హీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
2: అయితే ఇట్టి సత్యమును గుర్తించలేని మానవులు కర్మ సన్యాసమును పూని కేవలము కాలము వ్యర్థము గావించటలో తమ కర్తవ్యమని భావిస్తుంటారు.
3: పీపుల్ హూ డు నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ రినౌన్స్ యాక్షన్ అండ్ ఇండల్జ్ ఇన్ లేజినెస్.
2: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
3: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్డ్ that in the area and the world of spirituality there is no room for laziness.
2: Kanukani Bhagavad Gita yandu nijamainatunti yogamu anasakti yogamani nirupistu vachindi.
3: In that context only Bhagavad Gita has been teaching the yoga of disinterestedness as the most important yoga to be practiced.
2: Adiye anasakti. Asakti lenitunti yokka divyamainatunti margame anasakti.
3: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
2: Ee sankhya yogamunandu nishkama karmanu pratyekinchi prakatistu vachindi.
3: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
2: Yetti sadhakudu kani dushkarmala nundi nishkama karmalaku egaraakutam idi sadhyamu kani pani.
3: No person would be able to just reach a stage of nishkama karma if his tendencies are bad.
2: Nishkama karma nundi sadguna karmalaku అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
3: ఏ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్ ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
2: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
3: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
2: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతావాక్యము.
3: It is Gita's proclamation that on account of action and through action, purity of the heart can be attained.
2: Chittasya suddhaye karmaha. Chitta suddhi nimittamai karmala acharinchamani adeshinchindi.
3: The commandment is that one has to perform action for the sake of attaining purity of the heart.
2: Aithe yetti karmala cheta chitta suddhi yerpadutundi.
3: By doing what type of action would a person be able to achieve purity of the heart?
2: తో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
3: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
2: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
3: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
2: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
3: వెన్ food which is cooked is taken as is eaten, it becomes only food.
2: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
3: If the same food is offered to the Lord first and then taken, it becomes prasadam.
2: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
3: Therefore, whatever is action is performed by man, it becomes a mere action and karma.
2: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కానీ లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది.
3: Even if it is a small action, if it is performed as an offering to the God, it becomes karma yoga, a yoga of action and also yagna itself.
2: Itti karma yogamu chetane chitta shuddhi praptistundi.
3: Only through such yoga of action would a person be able to attain purity of heart.
2: Bhagavantuniki arpitam gavinchavasinatundi karmalu etti sthitilo undali.
3: In that case, what are the qualifications and what are the features of actions which can be offered?
2: Pavitramainativiga undali.
3: How sacred should they be?
2: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
3: ఈవెన్ వెన్ ఎనీ స్మాల్ ఆబ్జెక్ట్ ఈస్ ఆఫర్డ్ టు ఎన్ ఆర్డినరీ ఇండివిజువల్ ది ఆబ్జెక్ట్ మస్ట్ బి హావింగ్ సమ్ యూటిలిటీ అండ్ సమ్ ప్యూరిటీ అండ్ సమ్ సేక్రెడ్నెస్.
2: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి.
3: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
2: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
3: హౌ ప్యూర్ దే షుడ్ బి
2: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి.
3: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి.
2: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
3: వన్ షుడ్ నాట్ మేక్ an effort on offering all types of actions and all types of objects as an offering to the Lord.
2: Kanukane bhagavantuniki arpinchinatundi karmalu sattkarmalaganu pavitramaina karmalaganu aadarshavantamaina karmalaganu roopondinchukovali.
3: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
2: Oka bhagavantuniki oka pushpamu arpitam cheyalante ఆ పుష్పమునందులో ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
3: ఇఫ్ యు వాంట్ టు ఆఫర్ ఎ ఫ్లవర్ టు ద లార్డ్, యు రిమూవ్ ది ఇన్సెక్ట్స్ ఇన్ ద ఫ్లవర్ అండ్ మేక్ ఇట్ ప్యూర్, దెన్ ఓన్లీ ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
2: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
3: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్ టు ద లార్డ్.
2: పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
3: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
2: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
3: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
2: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
3: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
2: Gnana agnanamunu veru chesi
3: distinguishing between wise things and unwise things,
2: gnanamunu agnanamunu telusukoni
3: understanding wisdom and ignorance,
2: gnanamunu gnanamuto layamu gavinchatame sankhyam.
3: Sankhya refers to merging wisdom with wisdom.
2: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
3: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
2: Eeswaranubhutini pondagoru varu motta mota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
3: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
2: ఓర్పు,
3: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
2: పట్టుదల,
3: డిటర్మినేషన్,
2: శారీర మానసిక పరిశుద్ధము,
3: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
2: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
3: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
2: నిశ్చత్ సంపత్తి, ఇది శ్రమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
3: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శ్రమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
2: ఇక్కడ ఓర్పు,
3: పేషెన్స్.
2: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
3: Patience and forbearance is a very important characteristic which every person should have.
2: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
3: Kings have been destroyed because they have lost this particular quality.
2: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
3: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
2: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
3: Scholars also came to ruin because they lost this particular quality.
2: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
3: This particular quality of patience must be taken as an important shield and armor.
2: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
3: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్.
2: ఓర్పు అనేటువంటిది కేవలం స్థిత ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
3: దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ స్థిత ప్రజ్ఞ.
2: ఈ ఓర్పునే లేకుండా మనం దీనిని సాధించలేము.
3: Without having this particular quality of patience, we would not be able to attain that.
2: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
3: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
2: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
3: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
2: పవిత్రమైన కార్యములు యందు,
3: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
2: సారమాత్మకమైనటువంటి విషయములందు,
3: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
2: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
3: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్, విచ్ ఇన్ దీస్ రెస్పెక్ట్స్
2: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
3: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ మే గెట్,
2: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ,
3: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
2: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
3: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
2: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
3: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్, ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
2: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
3: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
2: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
3: One cannot live without the other.
2: పట్టుదల ఉయడించు మనం వర్క్ పనేటువంటి మనం బలహీనం పొందుతాం.
3: Without determination, the patience will not be able to establish itself well.
2: ఓర్పును కోల్పోతేమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
3: If we lose patience, determination also will not be there.
2: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
3: Then purity of the body and mind.
2: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
3: Just as we undertake various acts to purify our body, so also we should undertake certain acts to purify our mind.
2: ఇందులో రాగద్వేషములు,
3: in that attachment and liking and dislike,
2: అభిమాన మమకారములు,
3: ఈగోనెస్, ఈగోయిజం,
2: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
3: We should remove these qualities from our mind.
2: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
3: Then only we will be able to get self-control.
2: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుందను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
3: Just as tortoise would be free to loosen its limbs and come out and then also withdraw itself, we should have in the same way sense control.
2: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములని నిరూపించింది గీత.
3: Gita has proved that these are important qualities of sthita prajna.
2: Kanuka manavudu ettivadu anekunti vishayanni nirupinchetuvade karma kshetramu.
3: The area and the field of karma or action, it proves what type of man is.
2: Indulo nishkama karma ku chala pradhanata nandinchindi.
3: That is the very reason why so much of importance is given for nishkama action.
2: Addamu mana mukham yokka swaroopanni e vidhanga nirupistundo.
3: Just as mirror proves the type of face that we have,
2: mana dehamunandale temperature ni ye vidhanga thermometer nirupistundo,
3: just as thermometer gives the reading of the temperature of our body,
2: manavuni yokka manchi cheddalanu karma kalapamlo nirupistundi,
3: his action proves what type of feelings a person has.
2: Kanuka manavudu ettivadu aneetunte vishayanni taanu chesetunte karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
3: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
2: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
3: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్.
2: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
3: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
2: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
3: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
2: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
3: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
2: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
3: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్.
2: నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
3: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
2: కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
3: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
2: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
3: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
2: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
3: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దాట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
2: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
3: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
2: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసమును పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
3: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
2: కర్మ మార్గం మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
3: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
2: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
3: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
2: జన్మ యొక్క ధర్మమును ధర్మం యొక్క మర్మమును గుర్తించటమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడాను స్పష్టం చేసింది.
3: ఇట్ ఆల్సో హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
2: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
3: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
2: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
3: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
2: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
3: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
2: ఈ కర్మల యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
3: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వి మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
2: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
3: వి హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
2: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
3: వి హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
2: ఆచరించాలి.
3: వి హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
2: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
3: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
2: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు.
3: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
2: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
3: వీల్ హ్యావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
2: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
3: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
2: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
3: హియర్ దిస్ దెర్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
2: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
3: There are two important things which form the basis of a avarana and vichhepa.
2: Ee avarana vichhepamulaku roopamu ledu.
3: There is no particular form for these two avarana.
2: Avarana managa avarinchinatundi kappabadinatundi.
3: Avarana refers to the one which covers.
2: Ee vidhanga kappabadinatundi.
3: How does it cover?
2: Denito kappabadinatundi.
3: With what does it cover?
2: Ee yokka kappabadinatundi daanni manam ee vidhanga denni తీసివేయాలి.
3: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
2: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా?
3: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్.
2: ఇది మాయ యొక్క స్వభావం.
3: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయ.
2: దారి ఎందు పడినటువంటి త్రాడును
3: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
2: చీకటిగా ఉన్న సమయంలో
3: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
2: ఇది పాము అని మనం భ్రమించాము.
3: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
2: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
3: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ హస్ కవర్డ్?
2: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
3: వీఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
2: కానీ పాము ఉన్నదా?
3: ఈస్ దేర్ స్నేక్?
2: లేదు.
3: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
2: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
3: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
2: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
3: Under what circumstances does it use its own influence on us?
2: ఇది చీకటి యందు ఆవరించినది.
3: In darkness there is this particular feeling.
2: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందను భ్రమ ఆవరించినదా?
3: Whether snake has covered the rope or delusion has covered us,
2: పామును త్రాడును పాము ఆవరించలేదు.
3: Snake has not covered the rope.
2: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
3: It is the delusion which has covered the mind of man.
2: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
3: This delusion itself is maya.
2: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
3: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
2: ఉన్నది త్రాడే.
3: There is only rope there.
2: కనుక ఆవరణం పోయినది.
3: Then this delusion has disappeared.
2: Unna padartham kanipistundali.
3: The real object is seen there.
2: Idi vichhepam.
3: This is vichhepa.
2: Unnadi eppatiki undide.
3: A thing which is existing is
2: also ye marpulu kudanu undavu.
3: There is no change whatsoever in that.
2: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
3: It is the delusion which comes and goes. It is something like
2: maya kani
3: బీట్ మాయ
2: బాధలు కాని,
3: బీట్ పెయిన్స్
2: నిందలు కాని,
3: బీట్
2: నిష్క్రమలు కాని,
3: సెన్షర్
2: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
3: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
2: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
3: Relatives who have come to our house will not stay there permanently.
2: Ravatam, povatam.
3: They come and go.
2: Idhe vidhamgane maya aneetundi kevalam manavuni yokka brantiga ravatam povatam jarugutundi.
3: In the same way this maya comes and goes as the delusion for the human being.
2: Unna draadamu kappapadinatundi paamu.
3: It is the snake which covers the rope.
2: Idhe aavaranam.
3: This is aavarana.
2: Kaani kappapadinatundi paamu వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
3: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
2: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
3: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టూ డిఫరెంట్ టైమ్స్.
2: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
3: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
2: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
3: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్ టైం.
2: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి, కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
3: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him find in his self-effulgence.
2: Kani manamu pai pai drishtilu maatrame manamu abhivruddhi gaavinchukuntunnam.
3: If we may be developing only superficial understanding,
2: antardrishti ప్రధానమైనటువంటిది.
3: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: అది శాశ్వతమైనటువంటిది.
3: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
2: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
3: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
2: Bhagavantudu chesetundi pani adi.
3: It is this which God performs and does.
2: Nayana enta kalam ee jagattunandu nee jeevinchinappatikini enni vidhamulaitundi karmalu aacharinchinappatikini ivi kshanavanguram.
3: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all these are temporary.
2: Bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
3: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
2: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
3: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
2: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
3: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
2: protection? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
3: The thing which you are catching also is washed away.
2: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
3: The person catching also is washed away.
2: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
3: Person who is catching these things also will be
2: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
3: What is the use of catching hold of this?
2: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
3: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
2: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
3: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
2: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరముగా వించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
3: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ. Free yourself from the attachment and the delusion and purify your own heart and feelings to some extent at least.
2: Manava jeevitamunaku karmaku minchinatvanti margam marokati ledu.
3: There is no other royal road for a human life other than action.
2: Karmanu aadharam chesukoniye neevu bhakti andu neevu praveshinchali.
3: You can enter into the area of devotion only on the basis of action.
2: Bhaktini neevu kontha varaku abhiruddhi parchukoniye జ్ఞానములో ప్రవేశించాలి.
3: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
2: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయటకు గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడానికి గాని కర్మని.
3: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
2: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడా కర్మ చేత కట్టబడినటువంటివి.
3: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
2: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ, దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
3: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
2: అయితే యజ్ఞ యాగాది కృతువుల యొక్క ఫలితం ఏమిటి?
3: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
2: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
3: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
2: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
3: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
2: యోగః కర్మ సుకౌశలం అన్నాడు.
3: హి హాస్ జస్ట్ సెడ్
2: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
3: హి హాస్ సెడ్ పర్ఫార్మింగ్ యాక్షన్ స్కిల్ఫుల్లీ ఈజ్ యోగ.
2: ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన.
3: There is a stage which is far beyond, far more sacred than this.
2: ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు.
3: Do not consider this heaven as a permanent
2: one. చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. ఇది కొంతకాలమునకు తిరిగి దిగిరావలసి వస్తుంది.
3: At the end of the exhaustion of the merits, you will have to come down to earth.
2: ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు.
3: This is only a temporary camp.
2: Indulo neevu shashvatanga jeevinchadaniki veelu kaadu.
3: You would not be able to permanently live in that.
2: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchunani neevu bhavinchavachchu.
3: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind.
2: Ee mithya ye bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamaina kriyaga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
3: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
2: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది.
3: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
2: అది ఏ? దైవాత్మ తత్వము.
3: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
2: ఇది బ్రహ్మ సంయోగము.
3: దిస్ ఈస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
2: ఇది ఆత్మానుసంధానము.
3: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
2: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
3: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
2: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
3: When you perform any action, there will certainly be a fruit for that action.
2: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
3: There is no rule which says that you alone should enjoy the fruit of it.
2: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
3: Our grandfather might have sown a seed and developed
2: adi vruchamai kaayalu gaache samayaniki tata garu povachunu.
3: The grandfather might have died by the time the tree gives fruits.
2: Kaani aa phalamulu tana manamallu tana kodukulu tana manamarallu kudanu anubhavinchochu kada.
3: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
2: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
3: ఎ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
2: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
3: బట్ దేర్ విల్ ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్వన్.
2: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
3: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
2: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavaru varaina bujistaru aneetunte oka vishala bhavamto nenu naati undachu.
3: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
2: Itti vishalamaina bhavamto paatinatunte vruchyam yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
3: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
2: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
3: With what objective and motive did he just grow that particular tree? He might have done it for the sake of
2: self-interest.
3: He has done it with a selfish motive that might be enjoyed by the members of his family.
2: కానీ స్వార్థం ఏంటి, తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
3: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈస్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
2: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
3: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
2: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
3: Performing any action as an offering to the God is the greatest of all the actions.
2: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడాను మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
3: Therefore, whatever actions are performed by us, we'll have to perform it as an offering to the God without expecting the fruits of action.
2: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాశక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
3: One can find out from this that it is anasakti yoga is far superior to buddhi yoga.
2: Buddhi yoga munandaina kontha vicharana shakti kalugutundi.
3: In buddhi yoga there may be room for some kind of enquiry.
2: Kani buddhi grahyam ati indriyam.
3: But intelligence grasps things far beyond the mind.
2: Kanuka ikkada buddhi kante unnatamainatundi uttamamainatundi anasakti.
3: Therefore అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
2: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
3: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
2: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
3: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
2: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
3: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
2: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
3: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
2: సాధనమున పనులు సమకూరు ధరలోన.
3: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
2: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి.
3: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
2: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
3: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
2: సర్వత్రా పంచభూతాని.
3: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
2: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
3: వీ షుడ్ నాట్ ప్రూవ్ టు అవర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
2: ఎక్కడ చూచినప్పటికీ నపాతాళే నభూతలే. పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
3: వేర్ ఎవర్ యూ సీ బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యూ విల్ ఫైండ్ ఓన్లీ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: ఈ పంచభూతములు కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబములే.
3: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
2: అంశములే.
3: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
2: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
3: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాస్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
2: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టిని ఉంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
3: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
2: Manam pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
3: We should not develop only external vision.
2: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
3: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
2: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
3: Great scholars participated in it.
2: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
3: పీపుల్ హూ ఆర్ ఫ్రై
2: వాగ్ధోరణి లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
3: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో
2: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
3: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ జస్ట్ ఫైట్ ఇన్ ద వరల్డ్
2: దే ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
3: The assembly was such that there was no room for ordinary people to enter into.
2: Andulo Janaka Maharaju yokka samaveshamu lopala idi goppa goppa variki avakasam untuntadi gaani samanyulaku indulo em artham kodanu avakasam undadu.
3: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
2: Itivanti maha adbhutamainanti maha sabha lopala ashtavakrudu praveshinchadaniki prayatninchadu.
3: In such a great magnificent assembly, ashtavakra tried to enter.
2: అష్టావక్రుణ్ణి వదిలేటువంటి వారెవరు?
3: హూ వాస్ ప్రిపేర్డ్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్ ఇన్
2: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు
3: హి డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్
2: అతనికి ఎట్టి సహాయము లేదు
3: హి డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్
2: అతనికి దైవ సహాయం ఒక్కటే
3: ది ఓన్లీ హెల్ప్ దట్ హి హాడ్ వాస్
2: దాని నమ్మినటువంటి వారి యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు
3: ఇన్ ది అసెంబ్లీ అండ్ ఇన్ ది మీటింగ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై కింగ్

0: కట్టాయి.
1: ది ఓన్లీ హెల్ప్ దట్ హి హాడ్ వాస్
0: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
1: హూఎవర్ హాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ బి పుట్ ఎనీ సర్
0: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
1: టెంపరర్లీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హి షుడ్
0: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
1: త్రీ డేస్ హి హాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: హి వాస్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
0: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: హి వాస్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దట్ గ్రేట్ స్కాలర్స్ ఆర్ ఆఫ్ కోర్స్ ఎంటరింగ్ ఐ విల్ ఆల్సో గెట్ ఎ ఛాన్స్.
0: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
1: వన్ గ్రేట్ పర్సన్ అమంగ్ ద స్కాలర్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ హిస్ కండిషన్ అండ్ హీ ఇన్ఫార్మ్డ్ దిస్
0: ఇతను వయోవృద్ధుడు కాదు.
1: హీ ఈజ్ నాట్ ఎన్ ఎల్డర్లీ పర్సన్
0: మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు.
1: హీ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ ది మిడిల్ ఏజ్.
0: ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి.
1: హీ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ అనుభవం నిరాభవం అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే వెదర్ హీ ఈజ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ హీ డజంట్ హ్యావ్.
0: ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును.
1: We do not know what type of person he is.
0: Kanaka elanti vyakti rendu elanti pavitramainatundi yokka vishayamulu velavadutundayo gurtinchukovalani Janaka Maharaju atanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
1: King Janaka took his seat.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
1: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లాఫ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
0: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
1: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లాఫ్.
0: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
1: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the
0: కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
1: There is a reason for our laughing. There is no.
0: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
1: It became a big problem for them as to why this man should laugh at us.
0: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
1: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
0: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
1: This may be considered as ignorance.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
0: the child. నవ్విన తక్షణమే ఎలాంటి వారికి ఏమైనా వారికి కూడా తెలియకుండా నవ్వుతారు.
1: Every other person who looks at the child will be forced to smile.
0: అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత.
1: This is the great test and sacredness of.
0: కానీ ఇక్కడ పవిత్రతలో ఉండేటువంటి అమాయకత్వంగా రూపొందుతుంది.
1: There is sacredness which is inherent in innocence.
0: పండితులందరూ కూడా చాలా గొప్పవారు.
1: Scholars
0: ఏమాత్రం కూడా చేరిలేదు వాళ్ళు.
1: దేర్ ఇస్ నో ఇన్నోసెన్స్ దేర్.
0: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ది కాజ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ లవింగ్ సో లౌడ్.
0: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీని వల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యూ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
0: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
1: వెల్ సార్, ఐ ఎంటర్ దిస్ పర్టికులర్ అసెంబ్లీ థింకింగ్ దట్ దిస్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్.
0: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజు సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు.
1: ఇఫ్ ఓన్లీ ఐ హాడ్ నోన్ సచ్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ అసెంబ్లీ ఐ వుడ్ నాట్ హావ్ కమ్ టు దిస్.
0: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
1: ఐ ఎంటర్డ్ హియర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ గ్రేట్ స్కాలర్స్.
0: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
1: బట్ దేర్ ఆర్ ఓన్లీ కాబ్లర్స్ హియర్.
0: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
1: Those scholars who assembled there were very angry when he uttered like this.
0: Charmakarulu ante cheppulu kutteetundi varu ani dini artham.

0: Charvakarudu refers to a cobbler who stitches.
1: ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు.
0: ఆల్ దో స్కాలర్స్ వర్ వెరీ యాంగ్రీ ఫర్ యూజింగ్ సచ్ ఎన్ అబ్యూజివ్ ఆర్ ఇన్సల్టింగ్ వర్డ్.
1: అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు.
0: దిస్ ఇస్ ఎ ప్రాపర్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ యాక్షన్, హీ సెడ్.
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
0: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
0: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
1: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
0: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
1: స్కాలర్షిప్.
0: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి.
0: Pandits should have the capacity to look inward.
1: కనుక ఈ అంతర్దశమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు.
0: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
0: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
1: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము దేహ పటుత్వము దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
0: చిత్తము
1: యొక్క ప్రభావమే.
0: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
1: హృదయము యొక్క శాంత స్వభావమును తాను పరిశీలిస్తాడు.
0: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి.
0: We should develop inner vision and develop inner peace.
1: ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీ ఇట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
0: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యానిఫెస్ట్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
0: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యూ.
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్. నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
0: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
1: శాంతంగా ఉంటుంటే నీపైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
0: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
0: Let us just presume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మరణము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
0: Where there is impurity and inside there will be lack of good health.
1: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: Therefore we should be careful to see that no impurities enter into our body.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
0: On account of some impurity inside the system there will be vomiting.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time we should not give medicine to stop his vomiting.
1: Mandulu ichste em avutundi edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana mundinanta varaku tirigi eppudaina mari raavachchu.
0: If you give medicine the vomit may not come out but that will be there in the stomach.
1: Kanuka aa malinyam bayata pade anta varaku niyu ఏ మాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: వన్స్ హీ బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్పుతున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్ హిమ్.
1: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్ టు లెట్ హౌ
1: శాంతాది వహించాలి.
0: అంటిల్ సచ్ టైమ్ షుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: దిస్ గివ్స్ యు జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
1: ఈ సంతోషమే మనకు స్వర్గము.
0: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయం చెప్తాను.
0: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmamu.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: Chama sarvasvamu. Sarva lokamulandu.
0: It is everything in all the worlds put together.
1: Ee chamanu manamu kaligi undinappude వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమ దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ ఉపరితి అండ్ ఆల్ ది అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్ ప్యూరిటీ.
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధం.
0: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: పైన శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నల్లీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్.
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి.
0: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ మీరు
1: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ది ఇన్డ్వెల్లింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ ఎ స్థితప్రజ్ఞ.
1: ఇక్కడ శమం.
0: టేక్ వన్ శమం.
1: మనశ్శాంతి.
0: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము.
0: దమం.
1: ఇంద్రియ నిగ్రహం.
0: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి.
0: ఉపరతి.
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
0: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
0: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితీక్ష.
0: తితీక్ష.
1: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
1: ఎలాంటి బాధలు ఎలాంటి దుఃఖములు ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
1: తితీక్ష.
0: తితీక్ష.
1: ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
0: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
1: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యమో భగవత్ వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
0: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం.
0: సమాధానం.
1: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: సమాధాన రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
0: నాట్ మెయిన్లీ దాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
1: చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
0: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
1: మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది.
0: Man would be able to have firmness, steadiness.
1: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
1: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
1: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛని యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
1: వాంఛని యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియమును తమంతటి తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: వెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్,
1: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
1: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్ బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ.
1: అంతర్ బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
1: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
0: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
0: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
1: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
0: దెన్ ఓన్లీ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: You will now hear some songs sung by the students of the Sri Satya Sai Institute of Higher Learning.

0: ఏది? మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది?
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీ ఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్, ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.

فبتوا وإن من